ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 26వ రోజు

క్రీస్తుశకం 2026 సెప్టెంబర్ నెల 17వ తారీఖు గురువారం. నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మనశ్శాంతిగా బతకాలి అంటే ఏదీ ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు అన్నారు స్వామి వివేకానంద. నేను మీ ఆర్జే వనమరామకృష్ణ. శ్రోతలకు శుభోదయం.

ధన్యవాదాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం సరిగ్గా 6 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు దేశభక్తి గీతం వినండి. కాయవోయ్ భాయి అంటూ సాగిపోయే ఈ దేశభక్తి గీతం

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

శాశ్వతము, నిరామయము, నిరంజనము అయినది సాయి సన్నిధే, తరగని పెన్నిధి. సాయి అను మాటే మంత్రం, సాయి ఒక్కడే మన దైవం అని చాటి చెప్పిన ఈ పాటను ఆలకించండి.

వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి భక్తి గీతం వినండి.

0: అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సుభాషితం వినండి, శ్రీ కె సత్యప్రసాద్ రాయ్ గారి సుభాషితం.
1: మన దైనందిన వ్యవహారంలో త్యాగం అనే మాట చాలా తరచుగానే వినబడుతుంది. ప్రతి చిన్న విషయానికి త్యాగం అనే మాటనే వాడటం పరిపాటి అయిపోయింది. నిజానికి త్యాగం అనేది ఒక సమున్నతమైన భావన, అది ఒక మహనీయ లక్షణం, మనిషిని దైవత్వ స్థితికి చేర్చగలిగిన కార్యం. అసలు త్యాగం అంటే ఏమిటి, దేనిని త్యాగం చేయాలి, దేనిని చేయకూడదు, ఈ విషయాలు తెలియకపోతే స్వార్థపరులు ప్రతి చిన్న పనిని కూడా త్యాగంగా భ్రమింపజేస్తారు. ప్రతి మనిషి త్యాగం చేయవలసిందేనా? అవును, చేయవలసిందే. ఈ మాట విని ఎవరూ భయపడనక్కర్లేదు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరము నిత్య జీవితంలో కొన్ని త్యాగాలు చేస్తూనే ఉంటాం. త్యాగం మనలో సహజంగా ఉన్న దైవీ గుణం. చాలా సందర్భాలలో మనం త్యాగం చేస్తున్నాము అనే స్పృహ లేకుండానే చేస్తుంటాం. మనిషి పుట్టుకే తల్లి త్యాగంతో ప్రారంభమవుతుంది. తల్లి తన సుఖాన్ని ఆకలి దప్పులను కూడా త్యాగం చేస్తేనే కాని బిడ్డ మనుగడ సాగించలేదు. అంటే మన బతుకే తల్లి త్యాగం మీద ఆధారపడిందన్నమాట. త్యాగానికి ప్రతిరూపం కనుకనే తల్లిని తండ్రిని వేదం దైవాలుగా కీర్తించింది. ప్రతి తండ్రి తన పిల్లల బాగు కోసము, మంచి భవిష్యత్తు కోసం తన సుఖాన్ని వదులుకుని తనకున్నంతలోనే వాళ్ల అవసరాలను తీరుస్తాడు. వాళ్ల సంతోషాన్ని, పెరుగుదలను చూసి తాను పొంగిపోతాడు. ఒక కుటుంబంలోని వ్యక్తులు పరస్పరం మేలు కోసం తమ స్వల్ప ప్రయోజనాలను త్యాగం చేయడం నిత్యం జరిగే అతి సాధారణ విషయమే. అసలు ఇది త్యాగం అని మనం ఎవరమూ అనుకోం కూడా. మన కుటుంబ వ్యవస్థ అంతా ప్రేమ, త్యాగం అనే పునాదులపైనే నిర్మాణమైంది. అయితే ఒక విశాల హితం కోసం పరిమితమైన ప్రయోజనాలను, స్వార్థాన్ని, సంకుచితమైన భావాలను వదిలివేయడం నిజమైన త్యాగం అవుతుంది. అనాదిగా మనిషిని మనిషిగా నిలుపుతున్న శాశ్వత విలువలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ధర్మము, సత్యము, పరహితము. వీటికోసం భౌతికమైన సుఖాలను, కీర్తిని, ధనాన్ని, ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన మహనీయులు అందరికీ ఆరాధ్యులవుతారు. అంటే నిజమైన త్యాగం ధర్మంతోనూ, సత్యంతోనూ ముడిపడి ఉంటుంది. ఒక ఆదర్శానికి తనను తాను అర్పించుకున్న వ్యక్తి మాత్రమే త్యాగం చేయగలడు. త్యాగం వలనే అమృతత్వం వస్తుందని ఉపనిషత్ చెబుతుంది. త్యాగాలు లేకుండా ఏ మహత్కార్యాలు జరగలేదు, జరగవు. ప్రాచీన భారతీయ ఋషులందరూ తమ తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి, అంటే పెళ్లి, కుటుంబము, సుఖజీవనము అనే సౌకర్యాలు ఏవీ లేకుండా తపోమయ జీవితాన్ని గడిపారు. వాళ్లు త్యాగం చేయడం వల్లనే తపస్సు చేయగలిగారు. తపస్సు వల్లనే ఇంద్రియాతీతమైన సత్యాన్ని దర్శించారు. వాళ్ల త్యాగఫలంగా పొందిన జ్ఞానాన్ని శృతులుగా, స్మృతులుగా, శాస్త్రాలుగా, ఇంకా అనేక విధాలుగా తమ శిష్యుల ద్వారా భావితరాలకు అందించారు. ఆ విజ్ఞానమే మన భారతదేశాన్ని జగద్గురు స్థానంలో నిలిపింది. అంటే త్యాగం వల్లనే ఇదంతా సాధ్యమైంది. శ్రీరాముడు తన చక్రవర్తి పదవిని

0: సమస్త రాజ్యభోగాలను తృణప్రాయంగా త్యజించడం వల్లనే రాక్షస సంహారం చేశాడు. రాజధర్మం పాటించడానికి తన వ్యక్తిగత సుఖాన్ని త్యాగం చేశాడు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అంటే సత్యం కోసం త్యాగం చేశాడు. ఆదర్శ పురుషుడైనాడు. సీత తన భర్త పట్ల గల భక్తిభావంతోనూ భార్యాధర్మాన్ని పాటించడం కోసమో తన సుఖాన్ని త్యాగం చేసి రాముని అనుగమించింది. ఇలా సీతారాములిద్దరూ త్యాగంలో సరిసమానులై నిలిచారు. అందుకే త్రేతాయుగం నుంచి నీటిదాకా లోకానికి ఆదర్శప్రాయులైనారు. సాగరమథన సమయంలో పరమశివుడు లోకాలన్నింటినీ రక్షించడం కోసం విషాన్ని తాగి తన త్యాగాన్ని ప్రదర్శించాడు. భక్తుల మీద ప్రేమతో వాడు రాక్షసులైన వరాలిచ్చి తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. భక్తులకు తనను తాను ఇచ్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆయన త్యాగేశ్వరుడు. ఆయన త్యాగం పరహితం కోసమే. దధీచి దేవతల విజయం కోసము తన వెన్నెముకను త్యాగం చేసి మాట నిలుపుకున్నాడు. సిద్ధార్థుడు అతిలోక సుందరి అయిన యశోధరను, విశాల సామ్రాజ్యాన్ని, ముద్దులలికే పుత్రుణ్ణి త్యాగం చేసి జ్ఞానాన్ని అన్వేషించి బుద్ధుడు అయినాడు. మహోన్నతమైన ఆయన త్యాగం మానవ చరిత్రను మలుపు తిప్పింది. జీసస్ మానవాళి పట్ల గల అపారమైన ప్రేమతో లోకం కోసం తన శరీరాన్ని శిలువ మీద త్యాగం చేశాడు. భీష్ముడు తన తండ్రి సుఖం కోసం తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయినాడు. మనందరికీ తెలిసిన ఆవు పులి కథలో ఆవు సత్యానికి కట్టుబడి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. నేటి కాలంలో వివేకానందుడు మానవజాతి హితం కోసం సాంసారిక జీవితం త్యాగం చేసి పరివ్రాజకుడైనాడు. భగవంతుడి కోసము సర్వమూ త్యాగం చేసిన శ్రీరామకృష్ణ పరమహంస కూడా కాళీమాతతో, అమ్మా అన్నీ నీకే అర్పిస్తాను, కాని సత్యాన్ని మాత్రం నా వద్దే ఉంచుకుంటాను అన్నారు. విలువల కోసం సర్వమూ త్యాగం చేయాలి, కాని దేనికోసం కూడా శాశ్వత విలువలను వదులుకోకూడదు.
1: ఇంతవరకు శ్రీ కె సత్యప్రసాద్ రాయ్ సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు రైతు సమాచారం వింటారు. రైతు సమాచారం వినబోయే ముందు వాణిజ్య ప్రకటన వినండి.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
4: పాడి పరిశ్రమ లాభాలతో నడవాలి అంటే పశువుల ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం ఎంతైనా అవసరం. ఎంపిక ప్రధానంగా 3 అంశాల మీద ఆధారపడి ఉంటోంది. 1 పాల దిగుబడి, 2 బ్రీడింగ్ చరిత్ర, 3 శరీర లక్షణాలు. ఆవులలో రోజుకు సగటున దిగుబడి 12 నుండి 15 లీటర్లు. ఈతకాలం 300 రోజులలో దిగుబడి 3,500 నుండి 4,500 లీటర్లు ఇవ్వగలిగిన సంకరజాతి ఆవులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. గేదెలలో సగటు దిగుబడి 8 నుండి 10 లీటర్లు. ఈతకాలం 280 రోజులు. దిగుబడి 2,000 నుండి 2,500 లీటర్లు ఇవ్వగలిగిన ముర్రా గ్రేడెడ్ గేదెలను మాత్రమే కొనాలి. పశువు అందరినీ పాలు పితకనిస్తుందా లేదా చూసుకోవాలి. అన్ని రకాల మేతలకు అలవాటు పడగలదా లేదా, మన వాతావరణానికి సరిపోతుందా లేదా, ఇవన్నీ కూడా గమనించి పశువులను ఎంపిక చేసుకోవడం ఎంతైనా మంచిది. కాలిగిట్టెలు దృఢంగా, వెడల్పుగా, గుండ్రంగా, ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండాలి. పశువు పిరుదుల మాగము వెనుక వైపు వంగి ఉంటే సులభంగా ఈనగలదు. పాడి పశువు నిండుగా, చురుకుగా, ఆడ లక్షణాలు కలిగి ఉండాలి. బాగా బలిసి ఎద్దులాగా ఉండకూడదు. శరీరం మంచి అంగసౌష్ఠవం కలిగి ఎటు చూసినా త్రికోణాకారం కలిగి ఉండాలి. చర్మం పలచగాను, మృదువుగాను, నిగనిగ మెరుస్తూ ఉండాలి. లాగితే ముడత సులువుగా రావాలి, వదిలితే యథాస్థానంలో ఉండాలి. తేలికగా, చురుకుగా, సులువుగా పడుకోవాలి. అలాగే లేవాలి కూడా. కళ్ళు చురుకుగా, విశాలంగా ఉండాలి. ఛాతి భాగం విశాలంగా ఉండాలి. డొక్కలు నిండుగా ఉండి కడుపు పెద్దదిగా ఉండాలి. పక్కటెముకలు బాగా వంచిన విల్లు ఆకారంలో ఉండాలి. కాళ్ళు దృఢంగా ఉండాలి. పొదుగు భాగం విస్తరించి శరీరానికి బాగా అతుక్కొని ఉండాలి. వదులుగా వేలాడేటట్లు ఉండకూడదు. పొదుగు మెత్తగా దూదివలె ఉండాలి. ఎలాంటి

0: ఎటువంటి కణుతులు లేకుండా చూసుకోవాలి. పాలు తీయగానే పొదుగు ముడుచుకుని పోవాలి. అలా ముడుచుకుపోని పొదుగు కండ పొదుగు గాంభీర్యానికి మాత్రమే కాని పాల ఉత్పత్తికి పనికిరాదు. పొదుగు ఇరువైపులా ఉండే పాల నరాలు పెద్దగా ఉబ్బి మెలకలు తిరిగి పైకి స్పష్టంగా కనిపించాలి. చనులు నాలుగు కూడా మృదువుగాను మెత్తగాను ఉండి నొక్కి చూస్తే బాగా దారలు పడేటట్లు ఉండాలి. పొదుగు మీద నలు చదురంగా సమానంగా అమరి ఉండాలి. తుంటి చంక వెడల్పుగా ఉండాలి. పాలదారలు ధారాళంగా రావాలి. మరి అనువంశికంగా గర్భకోశ వ్యాధులు వచ్చే చరిత్ర కలిగిన పశువులను ఎంపిక చేసుకొనకూడదు. నెలలోపు ఈనిన పశువులనే కొనాలి, లేక ఏడవ నెల చూడు పశువులను కొనాలి. మొదటి ఈత రెండవ ఈతలో ఉన్న పశువులను మాత్రమే కొనాలి. మొదటి ఆరు ఈతలలోనే పశువు గరిష్ట స్థాయిలో పాల దిగుబడి ఇవ్వగలదు. పశువుల పళ్ళు వరుసను బట్టి కొంతవరకు వయస్సును ఈతల సంఖ్యను నిర్ణయించవచ్చు. 10 పశువులతో ప్రారంభిద్దామనుకున్న పాడి పరిశ్రమలో గేదెలను ఆవులను 50:50 నిష్పత్తిలో కొనుగోలు చేయడం ఎంతైనా మంచిది. అంటే సుమారుగా 4 పాడి గేదెలు ఉంటే 4 పాడి ఆవులు ఉండేటట్లు చూసుకోవాలి. ఒక చూడు గేదె ఒక చూడి ఆవుతో పాడి పరిశ్రమ ప్రారంభించి కాలక్రమేణా గేదెల సంఖ్యను తగ్గించి ఆవుల సంఖ్యను పెంచుకుంటూ ఆవుల సంఖ్యను 10కి పెంచి అధిక సగటు పాల ఉత్పత్తిని పెంచుకోవాలి. ఆవులను చూడి కట్టించడానికి పాలసార కలిగిన ఆబోతుల వీర్యాన్ని వాడి మంచి జాతి కలిగిన దూడలు ఉత్పత్తి చేయాలి. మన దగ్గర పుట్టిన ఆవు పెయ్యలను అమ్మకుండా పోషించి ఆవులుగా తయారు చేసుకోవాలి. గేదెల కన్నా సరైన పోషణతో ఆవుల వలన ఎక్కువ లాభాలు వస్తాయి.
1: పాడి పశువుల ఎంపికలో మెళకువల గురించి రైతు సమాచారంలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వినండి.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 6:41 దాటి 45 సెకండ్లు. ఇప్పుడు ప్రసార వివరాలు. మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై ఈ రోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచారం లేక 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కింద నుంచి లేవుతాయి. 7:15 డాక్టర్ సలహాలు శీర్షికన థైరాయిడ్ సమస్యలు అవగాహన గురించి డాక్టర్ ఈ బాబురావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి. 7:30 నేడు ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా ముందు జాగ్రత్త ఆరోగ్యానికి భరోసా ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:00 నేడు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు జరిగే సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెళ్ళవుతుంది. 9:30 ఇంకా మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:00 భారతీయ నృత్య రీతులు ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోనూ జాతీయ స్థాయి వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవుతాయి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూర్ వాదనం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతాయి. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్

0: 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతాయి. మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వినిపించే కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట రికార్డెడ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సాయంత్రం 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:35 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు ప్రసారమవుతాయి. రాత్రి 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిరిల్లే. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు విన్నారు. ఇప్పుడు సమయం సరిగ్గా 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలవుతాయి. అనంతరం 6:50 సంస్కృతంలో జాతీయ స్థాయి వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలవుతాయి. తదనంతరం 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలవుతాయి. ముందుగా తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి లే. మరికొద్ది క్షణాల్లో
1: షేక్ మస్తాన్బీ ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించారు.

0: ఉన్న సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరముందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కోయస్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పీ విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
4: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజమాన. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండు అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎం జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
5: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని

వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

0: सः अस्ति। मतदानम् आगामि मासस्य षष्ठे दिनांके भविष्यति। मतगणना च आगामि मासस्य नवमे दिनांके भविष्यति। भारतेन स्वघोषितः पाकिस्तान चीन सीमा संयुक्तायोगः अस्वीकृतः। भारतस्य कथनमस्ति यत् अवैधेन बलपूर्वकेण च आधिपत्येन अधीन भारतीय प्रदेश सम्बद्धासु व्यवस्थासु प्रवेशाय पाकिस्तानस्य कश्चिदपि वैधानिकाधिकारः नास्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य बिहार उपहिमालयीय पश्चिम बंगाल केरलम तमिलनाडु प्रदेशेषु पूर्वोत्तर भारतस्य केषुचित् भागेषु च प्रचंड वृष्टिः भविष्यति इति पूर्वानुमानं कृतमस्ति। पुरुष क्रिकेट क्रीडायाम् अद्य सायं सार्ध सप्तवादने दिल्ल्याः अरुण जेटली क्रीडांगणे श्रृंखलायाः तृतीयान्तिमायां विंशति प्रतिविंशति अन्ताराष्ट्रिय क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम जिल्ला समाचार लेख। ఈనాటి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
2: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజుల పర్యటనలో మండలంలో 4 గ్రామాల చొప్పున 2 మండలాల్లో పర్యటించి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేయూత అందిస్తామన్నారు. చెక్ డ్యాం నిర్మాణానికి కృషి చేస్తామని, గతంలో తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూముల అంశంపై రైతులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమీను విశిష్ట పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దిగువ మానేరు జలాశయం వద్ద చేపపిల్లల పెంపక కేంద్రం స్థలంలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మర్రెల్ పేరిట ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2.5 కోట్ల రూపాయలతో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు జిల్లా మత్స్య శాఖాధికారి విజయ భారతి తెలిపారు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని బీమా కార్యాలయాల్లో వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డివిజన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. అంబేద్కర్ స్టేడియంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తీజ్ పండుగ గిరిజనులు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రం 11వ డివిజన్ లో జరిగిన తీజ్ వేడుకలకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ తీజ్ పండుగ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. భూభారతి రీసర్వే పురోగతి, గ్రామాల వారీగా జరుగుతున్న పనులు, సర్వేను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సర్వే కోసం ప్రభుత్వం 70 గ్రామాలను ఎంపిక చేసిందని, ప్రస్తుతం 16 గ్రామాల్లో కొనసాగుతున్న ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటుగా మరో 15 గ్రామాల్లో వెంటనే గ్రామసభలు నిర్వహించి రీసర్వే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ముందుగానే సమాచారం అందించి వారిని ప్రక్రియలో భాగస్వాములను చేయాలని రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి మరో అరుదైన ఘనత సాధించాడు. సెప్టెంబర్ 9న అర్ధరాత్రి సమిట్ క్యాంపు నుండి బయలుదేరిన ఆయన ప్రతికూల వాతావరణాన్ని అధిగమిస్తూ సముద్ర మట్టానికి 5,819 మీటర్ల ఎత్తులో ఉన్న రుద్రగైర పర్వత శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అక్కడ స్టే నో టు డ్రగ్స్ బ్యానర్ ను ప్రదర్శించారు. టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి జిల్లాలోని 220 కేవీ సబ్స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి పరిస్థితిని, విద్యుత్ ప్రసార తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారదర్శకత, నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీకి అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు సంస్థ నుండి ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి అనసూయ సీతక్క నుంచి గ్రామ సర్పంచ్ వీర్ల నరసింగరావు ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలన దేశ

0: వృద్ది ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యకుడు సాయిని మల్లేశం తెలిపారు. ముంబై ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్న 13వ ఐఫాట్ ఇండియా 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో జరిగిన 17వ రాష్ట స్థాయి సబ్ జూనియర్ బాలికల యోగా కార్యక్రమం 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. రాష్టంలోని 23 జిల్లాల నుండి దాదాపు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ఆల్ఫోర్స్ సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేత క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ కనపరిచి వరుసగా 17వసారి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం విశేషం.
1: ఇంతవరకు శ్రీ హెచ్ సంపత్ కుమార్ అందించిన కరీంనగర్ జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరత్ జ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది టీ20 క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమాపేశాల్లో సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ, అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మధుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీ కండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022 హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025 జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7 భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడ్నగర్ లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడ్నగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో

0: పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్ కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూ కాశ్మీర్, లద్దాక్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रूपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रूपये पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జెరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30కు ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22న జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంతనాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారు.

0: అని ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతరాకు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వాతావరణం: ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు డాక్టర్ సలహాలు. ఆరోగ్య కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం డాక్టర్ సలహాలు. ఈనాటి డాక్టర్ సలహాలు కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ ఈ బాబురావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
4: శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో థైరాయిడ్ వ్యాధి అనేక రకాలుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ వ్యాధి గురించి, వ్యాధిలో రకాలు, లక్షణాలు, కారణాలు, ఇంకా చికిత్స విధానం గురించి శ్రోతలకు వివరిస్తున్నారు డాక్టర్ ఈ బాబురావు గారు. నమస్కారం డాక్టర్ గారు.
5: ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నమస్కారం.
4: డాక్టర్ గారు, థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పండి.
5: థైరాయిడ్ గ్రంథి అనేది మన మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఇది T3, T4 అనే హార్మోన్స్ ని స్రవిస్తూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేస్తూ TSH అనే హార్మోన్ పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంటుంది. సో ఈ T3, T4 అనే హార్మోన్స్ లేదా థైరాయిడ్ యొక్క పనితీరు సరిగా లేనట్లయితే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణము, ప్రతి ఒక్క అవయవము సరిగా పనిచేయడం ఉండదు. అది ఎక్కువైనా సరే, తక్కువైనా సరే.
4: డాక్టర్ గారు, థైరాయిడ్ వ్యాధి ఎందుకు వస్తుందండి?
5: థైరాయిడ్ యొక్క జబ్బులను కొన్ని రకాలుగా విభజించుకోవచ్చు. అది ఆకృతి, అంటే గ్రంథి మొత్తం కూడా ఉబ్బి ఉంటే దాన్ని గాయిట్ అంటా ఉంటారు. అలా కాకుండా దాని లోపల కొన్ని కణుతుల్లాగా ఉంటే నాడ్యూల్స్ అంటారు. అలా కాకుండా చాలా నాడ్యూల్స్ ఉంటే మల్టీ నాడ్యులర్ గాయిట్ అంటా ఉంటారు. ఇంకా దాని యొక్క పనితీరు, అది తక్కువ పనిచేయడం అంటే హైపోథైరాయిడిజం అని, ఎక్కువ పనిచేయడం అంటే హైపర్ థైరాయిడిజం అని, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడం దాన్ని థైరాయిడోటిస్ అంటారు, ఇంకొన్నిసార్లు క్యాన్సర్, దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి, కొన్నిసార్లు క్యాన్సర్ వస్తుంటుంది దాన్ని థైరాయిడ్ క్యాన్సర్ అంటారు, ఇంకొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అని కూడా ఉంటుంది. అది మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, వ్యాధిరోధక శక్తి, మన బాడీలో ఉన్న ఆర్గాన్ ని ఎఫెక్ట్ చేస్తూ దాని యొక్క పనితీరుని అసహజంగా చేస్తూ ఉంటుంది. అది ఆటో ఇమ్యూన్ థైరాయిడిటిస్.
4: డాక్టర్ గారు, హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయండి?
5: హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తా ఉంది అవసరానికి మించి, దాంట్లో నుంచి ఎక్కువ హార్మోన్లు విడుదలవుతా ఉంటాయి. దాని వలన శారీరక చర్యల వేగం పెరుగుతూ ఉంది, దానిని బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఆకలి బాగా వేస్తుంది, బాగా తింటా ఉంటారు కానీ బరువు తగ్గిపోతా ఉంటారు, గుండె వేగంగా కొట్టుకోవడం, విపరీతమైన కోపం, ఆందోళన, చిరాకు, నిద్రలేమి, ఇంకా కొంచెం కూడా వేడిని తట్టుకోలేకపోవడం, ఎక్కువగా చెమటలు పట్టడం, చేతులు వణకడం, ఇవన్నీ కూడా దీనిలో ఉన్న లక్షణాలు.

0: కొంతమందిలో అయితే ఎక్కువ సార్లు మలంకి వెళ్లాల్సి వస్తుంది. సో ఇవన్నీ దీని లక్షణాలు అంటే.
1: డాక్టర్ గారు, థైరాయిడ్ వ్యాధి వల్ల మగవారిలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయండి?
0: ఇది ఒక మంచి ప్రశ్న అండి. ఎందుకంటే థైరాయిడ్ సమస్యలు అనేది ఎక్కువ శాతం మహిళల్లో చూస్తుంటాము, కానీ మగవారిలో కూడా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పురుషుల్లో కొన్ని రకాల వేరే ఆరోగ్య సమస్యలు, అంటే అందులో మగవారిలో హైపోథైరాయిడిజం, అంటే మగవారిలో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా పనిచేయడం, వాళ్ళలో విపరీతమైన మలబద్ధకం, ఎంత నిద్రపోయినా అలసిడిగా ఉండటం, హఠాత్తుగా బరువు పెరగడం, మొహం ఉబ్బినట్లుగా ఉండడం, ఒక కండరాల బలహీనత, పట్టేయడం, కీళ్ల వాపులు, ఇంకా జుట్టు మరియు చర్మం విపరీతంగా రాలడం, మరీ ముఖ్యంగా బట్టతల వచ్చేంత వేగంగా జుట్టు రాలిపోవడం, గడ్డం లేదా మీసం కూడా వేగంగా పడిపోవడం, చర్మము పొడిబారిపోతా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా హైపర్ థైరాయిడిజం, అంటే హార్మోన్ యొక్క గ్రంథి యొక్క పనితీరు ఎక్కువై ఎక్కువగా విడుదల చేస్తా ఉంటుంది. దీనిలో ఆపోజిట్ లక్షణాలు ఉంటాయి. అంటే ఏంటంటే, ఇందాక చెప్పాను కదా మీకు, ఎక్కువగా తింటా ఉంటారు, ఎక్కువ ఆకలి అవుతా ఉంటుంది, బరువు తగ్గిపోతా ఉంటారు, చేతులు వణుకుతా ఉంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటా ఉంటుంది, ఆందోళన చికాకు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఇవి దీని యొక్క లక్షణాలు. ఇంకా ఇది కాకుండా లైంగిక శక్తి తగ్గిపోవటము, అంగస్తంభన సమస్యలు, ఇంకొంతమందికి వీర్యకణాల సంఖ్య తగ్గి సంతానం లేని సమస్య వస్తుంది. ఇంకా గైనకోమాస్టియా, అంటే సహజంగా పురుషుల్లో బ్రెస్ట్ సైజు రొమ్ము భాగం అనేది తక్కువగా ఉంటుంది, కానీ వీళ్ళు ఎక్కువ అవుతుంది అన్నట్లు. సో వీళ్ళు ఈ యొక్క లక్షణాలు ఉన్నట్లయితే ముందుగానే థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేయించుకుంటా ఉండాలి. మళ్ళీ దాంట్లో కూడా రకాలు ఉంటాయి. మీరు సరైన వైద్యుని కలిసినట్లయితే, ఇది ఎండోక్రైనాలజిస్ట్ అంటారు, వారిని కలిస్తే సమస్య ఈజీగా పసిగట్టేయగలరు.
1: డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో చూస్తే థైరాయిడ్ వ్యాధి ఎక్కువగా ఆడవారిలో కనిపించడానికి గల కారణాలు ఏంటండి?
0: మగవారితో పోలిస్తే ఆడవారిలో థైరాయిడ్ సమస్యలు దాదాపుగా 5-8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనికి శరీర నిర్మాణంలోనే ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఆడవారిలో ఏంటంటే ఆటో ఇమ్యూన్ వ్యాధులు అనేది ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల జన్యు కారణాలు, ఇంకా కొన్ని రకాల పోషకాహార లోపాలు, అయోడిన్ లోపము, మైక్రోన్యూట్రియంట్ లోపము, ఇంకా ఆడవారిలో మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇతర హార్మోన్లు, హార్మోన్ల సమస్యలు, ముఖ్యంగా పిసిఓడి, ఇవన్నీ కూడాను రకరకాల కారణాలు ఈ ఆడవారిలో సమస్యలకు కారణం అండి.
1: డాక్టర్ గారు, మరి ఈ థైరాయిడ్ వల్ల ఆడవారిలో కలిగే ఇతర ఆరోగ్య సమస్యల గురించి చెప్పండి.
0: ఆడవారిలో హైపోథైరాయిడిజం, బరువు ఎక్కువగా పెరగడం, విపరీతమైన నీరసము, ఋతుక్రమ సమస్యలు, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము, కొన్నిసార్లు అన్నంపై ప్రభావము, అంటే విపరీతంగా జుట్టు రావటము, చర్మం పొడిపోవటము, ముఖం మరియు కళ్ళ కింద వాపు రావటము, మలబద్ధకము, చలిని అసలు తట్టుకోలేకపోవటము, మతి మరుపు, డిప్రెషన్, ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఇంకా హైపర్ థైరాయిడిజం, వీటి వలన అందరికి ఉండే జబ్బు లక్షణాలు ఉంటాయి. దాని తోడు ఇంకా ఋతుక్రమంలో మార్పులు ఉంటాయి, విపరీతమైన ఆందోళన ఉంటుంది, తర్వాత అందులో లాగానే వేడిని అసలు భరించలేరు, చెమట్లు ఎక్కువ వస్తూ ఉంటది, నిద్ర సరిగా ఉండదు, తరచూ విరోచనాలు అవ్వడము, ఇవన్నీ ఉంటుంది. ఇంకా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై కూడాను దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ, అంటే సంతానలేమి, గర్భధారణ సమయంలో సమస్యలు, మొదటి 3 నెలల అవార్షణ అవడము, పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై కూడా ప్రభావం ఉంటుంది. ఇంకా పోస్ట్ పార్టం హైపోథైరాయిడిజం అంటారు, దాని థైరాయిడైటిస్, కొందరిలో ప్రసవం తర్వాత గ్రంథి వాపు గురవుతా ఉంటుంది, ఇది తాత్కాలిక సమస్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి థైరాయిడ్ వ్యాధికి ఎటువంటి చికిత్సలు ఉంటాయండి?
0: మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదు, హార్మోన్స్ సరిగా ఉత్పత్తి కావట్లేదు, కాబట్టి దీనికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఆ తగు విధంగా వాడాల్సి ఉంటుంది. ఆ యొక్క రోగి యొక్క బరువు, టిఎస్హెచ్ స్థాయిల్ని బట్టి 6-8 వారాలకు ఒకసారి ఒక స్థాయిలో నిర్ధారించి డోస్ ని మారుస్తుంటారు. ఇంకా హైపర్ థైరాయిడిజం, అంటే హార్మోన్ యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంది, ఇది యాంటీ థైరాయిడ్ మందులు ఉంటా ఉంటాయి, వాటికి కొన్నిసార్లు రేడియో యాక్టివ్ అయోడిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకొంతసార్లు బీటా బ్లాకర్స్, ఎందుకంటే వారి యొక్క గుండె వేగంగా కొట్టుకోవడము, చేతులు వణకటము, సో కంగారు, ఇవన్నీ కూడాను బీటా బ్లాకర్స్ అనే యొక్క మందు తగ్గిస్తూ ఉంటుంది. థైరాయిడ్ నాడిల్స్, గాయిటర్స్ మెడికల్ మేనేజ్మెంట్ కాదు, సర్జికల్ మేనేజ్మెంట్, అంటే సర్జరీ చేసి ఆ సైజ్ ని తగ్గించాలి. క్యాన్సర్ అయితే క్యాన్సర్ తగ్గట్లు కూడాను సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలా ఉంటూ ఉంటాయి, ఆ యొక్క జబ్బును బట్టి నిర్ధారిస్తామండి.
1: డాక్టర్ గారు, మరి థైరాయిడ్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అలాగే థైరాయిడ్ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మరి మీరు మా శ్రోతలకు ఇచ్చే సలహాలు, సూచనలు.
0: ఇది ఒక మంచి అవగాహన కలిగించే ప్రశ్న అండి. థైరాయిడ్ రాకుండా కొన్నిసార్లు మనం ఆపలేము, ఎందుకంటే కొన్ని జన్యుపరమైన కొన్ని ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వచ్చిన రక్షించుకోవచ్చు, రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో అందులో ఏంటంటే సమతుల్య ఆహారం, కొంచెం పోషకాలు ఉండేలాగా చూసుకోవడం, దాంట్లో ఏంటంటే

ముఖ్యంగా అయోడిన్ సమపాలన ఉండాలి. అందుకోసమని మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే అయోడినైజ్ సాల్ట్ ఖచ్చితంగా ఉండేలాగా చూస్తున్నారు. రెండు, సెలీనియం జింక్ అనే హార్మోన్స్ కి సంబంధించిన మైక్రో న్యూట్రియంట్స్ అంటాం వాటిని, అవి

0: బాగా ఉడికించి తీసుకున్నట్లయితే ఆ గాయట్రోజెన్స్ అనే వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇంకా ఇంత ముందు చెప్పినట్లుగా స్త్రీలలో ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అనేది కొంత ఉపయోగపడతా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కార్టిసోల్ అనే హార్మోన్ తగ్గుతుంది, అది ఇండైరెక్ట్లీ థైరాయిడ్ హార్మోన్స్ కూడాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. దానికి రోజు యోగా ధ్యానం కనీసము 15 నుంచి 20 నిమిషాలు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకుంటా ఉండాలి. ఇంకోటి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఇవి రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు వేగంగా నడవడం, సైక్లింగ్, ఓకే, ఇంకా అలవాటు ఉన్న వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్స్ ఇలాంటివి కూడా చేస్తే మంచిదండి. ఇంకా ఆ ప్లాస్టిక్ అనేది తగ్గించుకోవడం, ఇవన్నీ మైక్రో ప్లాస్టిక్ ఉంటా ఉన్నాయి ఈ రోజుల్లో, వాటిని ఎండోక్రైన్ డిస్టర్బ్స్ అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్ లో వేడి వేడి పదార్థాలు, వేడి నీళ్ళు తాగడం వల్ల అట్లా వస్తుంటది. దానికి బదులు గాజు లేదా స్టీల్ పాత్రలను వాడడం మంచిదండి. ఇంకేవి కాకుండా వంశ పారంపర్యంగా ఎవరికైనా థైరాయిడ్ ఉంటే మిగతా వాళ్ళు క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం ఒక అత్యుత్తమైన పద్ధతి. ఇవన్నీ చేస్తే కొంతవరకు మనము థైరాయిడ్ యొక్క జబ్బుల్ని రాకుండా చూసుకోవచ్చు, వచ్చిన వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
1: థైరాయిడ్ సమస్యల గురించి, రకాలు అలాగే లక్షణాల గురించి, చికిత్సల గురించి మీ అమూల్యమైన సలహాలు సూచనలతో థైరాయిడ్ వ్యాధి పట్ల చక్కటి అవగాహన కలిగించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో కొత్తగూడెం స్టేషన్ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.
2: థైరాయిడ్ సమస్యలు, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ ఇ బాబురావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. మీ అందరి కోసం
3: డాక్టర్ సలహాలు ఆరోగ్య కార్యక్రమం విన్నారు.

ఈరోజు ఉదయం 8:35 మేమాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాలను మీకు అందించే ఈ కార్యక్రమానికి శ్రోతలు ఇప్పుడు చెప్పబోయే ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి వారికి నచ్చిన పాటను కోరి ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై విని ఆస్వాదించవచ్చు. ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 08744, ఫోన్ నంబర్ 29503, మరొక నంబరు 29503. ఫోన్ నంబర్లు మరొకసారి 29503, మరొక నంబరు 29503, ఎస్టీడీ కోడ్ 08744. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించబోతున్నారు శ్రీ బాబుసింగ్ గారు. మరి మీతో హలో అంటూ మీతో ముచ్చటించి మీకు నచ్చిన ఆ పాటను ఈ కార్యక్రమానికి ఫోన్ చేయడం ద్వారా వింటారు కదా.

ఈ రోజు ఉదయం 9 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు జరిగే సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక రాత్రి 8 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో వీడి లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాసింది.
1: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: వాణిజ్య ప్రకటన ఉన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 7:30 దాటి 55 సెకండ్లు అయింది. నేడు రోగి ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా ముందు జాగ్రత్త ఆరోగ్యానికి భరోసా ఈ శీర్షికన ప్రసంగం వినండి.
5: ఇంట్లో ఒకరు అనారోగ్యం బారిన పడిన వారుంటే ఆ ఇంట్లో వాళ్లందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. జబ్బు పడిన మనిషికి ఇవ్వాల్సిన భరోసా, సమస్యను నివారించే ఉపాయాలు, సరైన సమయంలో రోగ నిర్ధారణ ఆవశ్యకత, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు. ఆరోగ్యం అంటే కేవలం చికిత్స మాత్రమే కాదు, ఆపదలు ఉన్నప్పుడు అందించే సహాయం, సరైన మార్గదర్శనం, అన్నిటికీ మించి ఆప్యాయత. వీటన్నిటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల భరోసాగా ఉండవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని ప్రారంభించింది. 2019 మేలో జరిగిన 72వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో రోగి భద్రతను ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతగా గుర్తించి WHO 72.6 తీర్మానం ద్వారా అధికారికంగా ఆమోదించారు. సెప్టెంబర్ 17, 2019 మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోగి భద్రతా దినోత్సవాన్ని నిర్వహించారు. వైద్య సంరక్షణలో జరిగే పొరపాట్లు, ప్రమాదాలను తగ్గించడం, రోగుల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో రోగులతో పాటు వారి కుటుంబాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, నాయకులు, సమాజంలో అందరూ బాధ్యతగా తీసుకోవాలని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. అంతేకాదు ఎన్జీవోల నుంచి నిపుణులు, రోగులు, వారి కుటుంబీకులు, ప్రతినిధులను కూడా ఒకచోట చేర్చి వివిధ వ్యాధుల నిర్వహణలో రోగి నిర్ధారణ ప్రాముఖ్యతను చర్చించాలని సూచించింది. అత్యవసర సేవలు అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. అత్యవసర సేవలను అందించడం ద్వారా దేశంలో 50% పైగా మరణాలు, 40% పైగా రోగాల భారాన్ని తగ్గించిన వారవుతారని ఎయిమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఆరోగ్య భారతం మనందరి సమిష్టి బాధ్యత అని తెలియజేసింది. చాలా వరకు మృత్యుముఖంలో ఉన్న పేషెంట్స్ కు స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తున్నాయి. హాస్పిటల్లో ఉండి కొంతమంది సేవలు పొందుతున్నారు. రోగులకు ఇచ్చే సేవ, సంరక్షణ భరోసాతో కూడుకున్నదైతే వారు అంతే ప్రశాంతంగా ఉండగలుగుతారు. మరికొందరు వారి కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటున్నారు. ఇలాంటప్పుడు ఆందోళనను తగ్గించుకోవడంతో పాటు రోగికి కావలసిన ప్రశాంత వాతావరణం, వాడవలసిన మందులు వంటి వాటిపై అవగాహన కల్పించాలి. వంశపారంపర్యంగా వచ్చే జబ్బులకు, అంటువ్యాధులకు ముందస్తుగానే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయడం, కౌన్సిలింగ్ ఇవ్వడం చేయాలి. వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుంది. అది రోగిని మాత్రమే కాదు, వారి కుటుంబాన్ని కూడా కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముందస్తుగానే చేయించుకోవాల్సిన వ్యాక్సినేషన్లు, వాడవలసిన మందులు, జాగ్రత్తల గురించి వివరించాలి. దీర్ఘకాలిక జబ్బులు, రోగులను చూసుకోవాల్సిన విధానం గురించి తెలుసుకోవాలనుకునే వారికి తగిన అవగాహన కల్పించాలి. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం రోగి భద్రతపై దృష్టి సారించడానికి, ఆరోగ్య సంరక్షణలో నివారించదగిన హానిని తగ్గించడానికి, చర్యలను వేగవంతం చేయడానికి ప్రభుత్వాలు, భాగస్వాములు సమాజాలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. 2026లో ఈ ప్రచారం జీవితాంతం

సురక్షిత సంరక్షణ అనే నినాదంతో అసంక్రమిత వ్యాధులకు సురక్షిత సంరక్షణపై దృష్టి సారిస్తుంది. అసంక్రమిత వ్యాధులతో జీవిస్తున్న ప్రజలకు తరచుగా బహుళ ప్రదేశాలలో సుదీర్ఘకాలం పాటు నిరంతర సంరక్షణ అవసరం అవుతుంది. దీనివలన నివారణ మరియు రోగ నిర్ధారణ నుండి చికిత్స, దీర్ఘకాలిక నిర్వహణ మరియు స్వీయ సంరక్షణ వరకు భద్రతాపరమైన ప్రమాదాలు తలెత్తే అనేక అవకాశాలు ఏర్పడతాయి. ఈ ప్రమాదాలు ఆరోగ్య వ్యవస్థలోని సవాళ్లు, ఆరోగ్యాన్ని నిర్ధారించే విస్తృత కారకాలచే కూడా ప్రభావితమవుతాయి. అసంక్రమిత వ్యాధుల సంరక్షణలో భద్రతను మెరుగుపరచాలంటే సంరక్షణ సంక్లిష్టతకు సంబంధించిన ప్రమాదాలను పరిష్కరించడం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విధానం ద్వారా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, హాని కలిగించే ప్రమాదాన్ని పెంచే విస్తృత కారకాలను ఎదుర్కోవడం అవసరం. అసంక్రమిత వ్యాధుల సేవల రూపకల్పన, పంపిణీలో అలాగే వారి స్వంత సంరక్షణలో ప్రత్యక్ష అనుభవం ఉన్న వ్యక్తులను భాగస్వాములను చేయవలసిన ప్రాముఖ్యతను కూడా ఈ ప్రచారం నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమం అభివృద్దికి మద్దతుగా ప్రత్యక్ష అనుభవం ఉన్న నిపుణులు, ఆరోగ్య బల నిపుణులతో WHO ఒక వర్కింగ్ గ్రూప్ చర్చను ఏర్పాటు చేసింది. 2026 మార్చి ప్రారంభంలో జరిగిన ఈ సంప్రదింపులకు WHO యొక్క అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది నిపుణులు హాజరయ్యారు. అంటువ్యాధులు కాని వ్యాధులతో జీవిస్తున్న వారిని రోగులుగా కాకుండా భాగస్వాములుగా గుర్తించడం, సురక్షిత సంరక్షణను కేవలం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలోనే కాకుండా రోజువారీ జీవితంలోనూ సంబంధితంగా ఉంచడం వంటి కీలకమైన అంతర్దృష్టులు ఇందులో ఉన్నాయి. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం 2026 యొక్క లక్ష్యాలు: వ్యాధి సంబంధిత కారకాలు, ఆరోగ్య వ్యవస్థ సవాళ్లు, హాని కలిగించే ప్రమాదాన్ని పెంచే ఆరోగ్య నిర్ధారకాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విధానం ద్వారా సంరక్షణ ప్రక్రియ అంతటా అంటువ్యాధులు కాని వ్యాధులతో ముడిపడి ఉన్న రోగి భద్రతా సవాళ్లపై ప్రపంచవ్యాప్త అవగాహనను పెంచాలి. భద్రతాపరమైన ప్రమాదాలను గుర్తించడంలో ఆరోగ్య నిపుణులు, సంస్థాగత నాయకులు, విధాన రూపకర్తలతో కలిసి పరిష్కారాలను రూపొందించడంలో అసంక్రమిత వ్యాధులతో జీవిస్తున్న ప్రజలు, సమాజాల అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలి. అసంక్రమిత వ్యాధుల సంబంధిత చట్టాలు, విధానాలు, వ్యూహాలు, కార్యక్రమాలన్నింటిలో రోగి భద్రతా సూత్రాలను ఏకీకృతం చేసేలా భాగస్వాములను ప్రోత్సహించాలి. సురక్షితమైన రోగ నిర్ధారణ, మందుల భద్రత, రోగులతో అర్థవంతమైన సంభాషణ వంటి రోగి భద్రతా పద్దతులను బలోపేతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తలకు మద్దతు ఇవ్వాలి. సెప్టెంబర్ 17 ప్రపంచవ్యాప్తంగా అవగాహన ప్రచారాలు, విధాన చర్చలు, సాంకేతిక కార్యక్రమాలు, సమాజ నేతృత్వంలోని కార్యక్రమాలతో సహా కార్యకలాపాలు జరుగుతాయి. ఈ రోజున ప్రపంచ ఐక్యతను, సురక్షిత సంరక్షణ పట్ల నిబద్దతను ప్రదర్శిస్తూ ప్రముఖ కట్టడాలు, బహిరంగ ప్రదేశాలను నారింజ రంగులో వెలిగించడం కొనసాగుతుంది. వైద్యం అందించే క్రమంలో మందుల మార్పులు, తప్పుడు నిర్ధారణలు లేదా పరిశుభ్రత లోపాల వల్ల అనవసరమైన హాని జరుగుతుంటుంది. వీటిని నివారించడానికి వైద్య సిబ్బంది, రోగులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన వైద్య నిర్ధారణ: రోగికి వ్యాధి లక్షణాలను సరిగ్గా పరిశీలించి సరైన సమయానికి చికిత్సను ప్రారంభించాలి. మందుల మోతాదు, ప్రిస్క్రిప్షన్ సరిగ్గా ఇవ్వాలి. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా చేతులు శుభ్రం చేసుకోవడం, పరికరాలను క్రిమిరహితం చేయడం తప్పనిసరి. ఒక డాక్టర్ నుండి మరొక డాక్టర్కు లేదా నర్సింగ్ సిబ్బందికి కేసు మారేటప్పుడు వివరాలను సరిగ్గా అందించాలి. రోగులు మరియు వారి కుటుంబీకులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు: చికిత్స లేదా ఇస్తున్న మందుల గురించి అనుమానం ఉంటే వైద్యులను స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. గతంలో ఉన్న వ్యాధులు, వాడుతున్న మందులు, ఏవైనా అలర్జీలు ఉంటే ముందుగానే వైద్యులకు తెలియజేయాలి. డాక్టర్ సూచించిన సమయానికి సరైన మోతాదులోనే మందులను వేసుకోవాలి. రోగి భద్రత, ప్రజారోగ్యంపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలు సమాజానికి నాణ్యమైన, సురక్షితమైన వైద్యం అందడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అవగాహన కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశాలు: అపోహలను తొలగించడం, వ్యాధులు, మందులు, చికిత్సలపై ప్రజల్లో ఉండే అపోహలను నివారించాలి. రోగ లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

0: చేలా చైతన్యపరచాలి. వైద్యం పొందే సమయంలో రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి. సరైన పోషకాహారం, పరిశుభ్రత, వ్యాయామం ప్రాముఖ్యతను తెలియచేయాలి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఉచిత సేవలు, ఆరోగ్య పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముందస్తు గుర్తింపు, ఉచితంగా కంటిచూపు పరీక్షలు, ఉచిత అద్దాల పంపిణీ, దంత సంరక్షణ అవగాహన, గర్భిణీ స్త్రీలకు పోషకాహార అవగాహన, వ్యాధి నిరోధక టీకాలు అందించడం, మందుల భద్రత, సరైన వినియోగం, వైద్యుని సలహా లేకుండా యాంటీబయాటిక్స్ లేదా సొంత వైద్యం వాడకూడదని ముందుగానే తెలియచేయాలి. మందులు వాడేటప్పుడు ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే వైద్యుడికి చెప్పేలా శిక్షణ అందించాలి. ఇన్ఫెక్షన్ల నివారణ మరియు పరిశుభ్రత. సరైన పద్దతిలో చేతులను కడగడం ద్వారా 80% వరకు ఇన్ఫెక్షన్లను ఎలా నివారించవచ్చో ప్రత్యక్షంగా చూపించాలి. దోమలు, నీటి కాలుష్యం ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలి. ఇక అత్యవసర వైద్య శిక్షణ. ఇందులో సిపిఆర్ శిక్షణ, గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలను కాపాడే ప్రాథమిక చికిత్సపై ప్రత్యక్ష అవగాహన కల్పించాలి. గృహ ప్రమాదాలు, కాలిపోయిన గాయాలకు తక్షణమే చేయాల్సిన మొదటి చికిత్సలపై అవగాహన కల్పించాలి. రోగి భద్రత మరియు ఆరోగ్య అవగాహన అనేది కేవలం వైద్యుల బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యులైనప్పుడే సంపూర్ణ ఆరోగ్య భారత్ సాధ్యమవుతుంది.
1: మీరింతవరకు నేడు ప్రపంచ రోగి ఆరోగ్య భద్రతా దినోత్సవం సందర్భంగా ముందు జాగ్రత్త, ఆరోగ్యానికి భరోసా ఈ శీర్షికన ప్రసంగం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 2950393.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నాకు నచ్చిన పాట.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు.
1: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4
3: సంగీతం సప్త స్వరాల కలయిక. కొన్ని పాటలు హృదయాన్ని కదిలిస్తే మరికొన్ని పాటలు ఇంపైన సంగీతంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
1: అలా మీకు నచ్చిన పాటను సినిమా పేరును తెలియజేస్తూ, ఆ పాట మీకెందుకంత ప్రేమో తెలియజేస్తూ నాకు నచ్చిన పాట కార్యక్రమానికి వాయిస్ మెసేజ్ చేయగలరు.
3: మా వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
3: మీకు నచ్చిన ఆ పాటను నాకు నచ్చిన పాట కార్యక్రమం ద్వారా విని మరపురాని ఆ అనుభూతిని ఆస్వాదించారు.

0: సంప్రదించండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఈరోజు ప్రసారంలో రాత్రి 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత రూపక ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రాత్రి 10:00 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇప్పుడు సమయం సరిగ్గా 7:45. ఇప్పుడు వాణిజ్య ప్రకటన వింటారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇప్పుడు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం ఉంటారు. నేటి గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు వినండి.

0: లేరము, పదికి సేపుడు లేరము, మూరమయ్యాపు నరక దక్క నారము.
1: ఓ పదికి సేపుడు లేరమయ్యా, పదికి సేపుడు లేరమై.

0: ఓ మటెలవాడు వత్తో నీలో మటెలవాడు వత్తోనా నీలో ఓ నీలోలే పట్టి మటురే మాత్తానా నీలు
1: ఓ మటెలవాడు వత్తో నీలో మెటెలవాడు వత్తోనా నీల ఓ నీల పట్టి మటురే మాత్తానా నీల
0: చూడలవాడు వత్తో

0: Rene.
1: మీరింతవరకు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజనులు పాడుకునే గిరిజన పాటలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వినండి. తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ప్రకటన ఉన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో జాతీయ స్థాయి వార్తలు, అనంతరం 8:15కు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి లేవుతాయి. ముందుగా సమాచార ప్రభాత్ మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఆర్ఆర్బీల్లో ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటన వెలువరించింది. డిగ్రీతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలతో నియామకాలు చేపడతారు. ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ అదనంగా ఉంటుంది. ఈ పరీక్షలు కొంచెం సులువుగానే ఉంటాయి, పోటీ కూడా తక్కువే ఉంటుంది. అందువల్ల నిబద్దతతో కృషి చేస్తే మీరు విజేతలు కావచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఆఫీస్ అసిస్టెంట్లు 8,183, ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్లు 4,256, స్కేల్ 2 1,047, స్కేల్ 3 220 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో స్కేల్ 2 స్కేల్ 3లకు ప్రత్యేక విద్యార్హతతో పాటు అనుభవం కూడా తప్పనిసరిగా చూస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ స్కేల్ 1 ఆఫీసర్ పోస్టులకు సాధారణ డిగ్రీతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. స్థానిక భాష వచ్చిన వారికే అవకాశం ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలా మంచిది. రూరల్ బ్యాంకుల వేతన శ్రేణి సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉంటుంది. పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి అలవెన్సుల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్ సుమారు 36,000, స్కేల్ 1 ఆఫీసర్లు 72,000 వరకు ప్రారంభ వేతనం అందుకునే అవకాశం ఉంది. ఆసక్తి అర్హతలు ఉన్నవారు 2 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1 ఆఫీసర్లకు ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇందులో అర్హులకే మెయిన్స్ రాయడానికి అవకాశం ఇస్తారు. మెయిన్స్ మార్కుల మెరిట్ లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేస్తారు. స్కేల్ 1 ఆఫీసర్లకు ఇంటర్వ్యూ అదనంగా ఉంటుంది. ఈ పోస్టుకు తుది నియామకం మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కులతో చేపడతారు. ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో 900, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో 750 ఖాళీలు ఉన్నాయి. స్కేల్ 1 విభాగంలో ఆంధ్రప్రదేశ్ లో 400, తెలంగాణలో 160 ఖాళీలు ఉన్నాయి. వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 1, 2026 నాటికి జనరల్ అభ్యర్థులకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 28 సంవత్సరాలు, స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. ఓబీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు గరిష్ట వయసులో సడలింపు ఇస్తారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 175 రూపాయలు, మిగిలిన వారందరూ కూడాను 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://ibpsreg.ibps.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://ibpsreg.ibps.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్ లో పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 21, 2026. ప్రిలిమినరీ పరీక్షను నవంబర్ డిసెంబర్ మాసంలో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షను డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 21, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాలను మీకు అందించే ఈ కార్యక్రమానికి 08744 ఎస్టీడీ కోడ్ తోని 295038 మరొక నంబరు 295039 ఈ నంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై వినండి, ఆస్వాదించండి. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీ బాబు సింగ్. మరి మీతో హలో అంటూ మీతో ముచ్చటించి మీకు నచ్చిన ఆ పాటను వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాను నేను, మీ ఆర్జే వనమారామకృష్ణ. మరి ఆలస్యం ఎందుకు? కార్యక్రమంలో మొదటి కాలర్ ఏమంటున్నారు?

0: విన్నామా? హలో, నమస్కారం అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజు యాకూబ్ పాషా గారు బాగున్నారా అండి? మరి ఈ రోజు ఈ మీ మాటతో పాట కార్యక్రమానికి ముందుగా కాల్ చేసిన కాలర్ మీరు. మరి ఏ పాట వినిపించమంటారు యాకూబ్ పాషా గారు? ప్రజారాజ్యం. ఓకేనండి. మరి మీరు కృష్ణ ఫ్యానా?
1: అవును సార్, ఎప్పుడంతా కృష్ణ గారు ఫ్యాన్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మెగాస్టార్ ఫ్యాన్ అయిపోయాము, తర్వాత పవన్ స్టార్ ఫ్యాన్ అయిపోయాము.
0: అవునా? ఓకేనండి. మరి యాకూబ్ పాషా గారు, మీరు కోరిన పాట సిద్ధంగా ఉంది, విని ఆస్వాదించండి. మరి వింటారా?
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకేనండి.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా అరవా చిక్కుకున్నాడే. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: ప్రకటన విన్నారు. మరి మీ మాటతో పాట కార్యక్రమంలో తర్వాత కాలర్ ఏమంటున్నారో విన్నాం. హలో,
6: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: మై నేమ్ ఇస్ గొర్రె బాబురావు రామవరం పంజాబ్ గట సార్.
0: గొర్రె బాబురావు గారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రానికి అతి చేరువలో ఉన్నటువంటి శ్రోత, మీరు అభిమాన శ్రోత. మరి బాబురావు గారు ఈ రోజు ఏ పాట వినిపించమంటారు?
6: కృష్ణ నటించిన అల్లూరి సీతారామారావు సినిమా అనే పాట, తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర్ అనే పాట సార్. సార్ ఒక నిమిషం
0: చెప్పండి.
6: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవము.
0: అవునండి.
6: 1947 స్వతంత్రం వచ్చింది కానీ 1947 మన ఉప ప్రధాని గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 50 సంస్థానాన్ని మన భారతదేశంలో కలిపి హైదరాబాద్ విమోచన దినాలు కల్పించారు కాబట్టి
0: మీకు కూడా మరి ఈ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మా ఆకాశవాణి కొత్తగూడెం
6: గారికి

0: బాబు సింగ్ గారికి మరియు వేరే జాకీలందరికీ వేరే శ్రోతలందరికీ కూడా శుభోదయం సార్.
1: చాలా ధన్యవాదాలండి. మరి మీకు కూడా మా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం తరపున శుభోదయం ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మీరు కోరిన పాట సిద్ధంగా ఉంది బాబురావు గారు, వినండి.
0: థ్యాంక్ యూ.
1: ఓకే ఓకేనండి.

శ్రోతలు మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత కాలర్ ఏమంటున్నారు విన్నాం. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఈశ్వర్ యాదవ్ గారు, మరి ఈ రోజు ఈ మీ మాటతో పాట కార్యక్రమానికి ఫోన్ చేశారు, మరి ఏ పాట వినిపించమంటారు? హలో, ఈశ్వర్ యాదవ్ గారు, మీకన్నా మీ ఇంట్లో ఉన్న ఆ కోడిపుంజు గొంత ఎక్కువగా వినిపిస్తుంది, మరి ఏ పాట వినిపించమంటారు? పల్లెటూరి, పల్లెటూరు కాబట్టి అన్ని ఉంటాయి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ తొలిపొద్దు ముఖ్యంగా చాలా పక్షుల కిలకిల రావాలతో, పశుపక్షాదుల ఇదితో సందడిగా ఉంటుంది. మరి ఏ పాట వినిపించమంటారు ఈశ్వర్ యాదవ్ గారు? చాలా సుదూర ప్రాంతం నుంచి. ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాం. మరి వినండి. ఓకే ఓకేనండి.

0: హలో
1: హలో
0: హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కాగితపు వెంకటేశ్వరరావు గారు, మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏ పాట వినిపించమంటారు? అనురాగ దేవత చిత్రంలో ఏ పాట? చాలా చక్కని పాట అండి. వెంకటేశ్వర గారు, నేను ఈ పాట వేయనండి.

చక్కగా పాడుతున్నాను, ఇంకా వేయడం ఎందుకు? మీలో ఒక మంచి గాయకులు ఉన్నారు. ఓకే వెంకటేశ్వర గారు, మరి మీరు కోరిన ఆ పాట సిద్ధంగా ఉంది, వినిపిస్తున్నాం, వినండి. ఓకే.

0: హలో హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
1: హలో
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అనుమల మోహన్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ జిల్లా నుంచి. ఓకేనండి, మరి మోహన్ గారు ఏ పాట వినిపించమంటారు? కేజేఎస్ దాస్ గారు పాడిన పాట. ఓకేనండి, తప్పకుండా వినిపిస్తాం మోహన్ గారు. మరి మీ పాట సిద్ధంగా ఉంది, వినండి.

0: చేస్తున్నా.
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీ అందరి కోసం కొన్ని ఎన్విలప్స్ ఉన్నాయి. ఈ ఎన్విలప్స్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాసింది.
6: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
7: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1909 కి కాల్ చేయండి.
8: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
9: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్.
10: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
9: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
11: ప్రకటన విన్నారు శ్రోతలు. మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మరి కార్యక్రమంలో తర్వాత శ్రోత ఏమంటున్నారు విందాం. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
12: గుడ్ మార్నింగ్ సార్.
11: గుడ్ మార్నింగ్ అండి.
12: రామవరం నుంచి మాట్లాడుతున్నాండి.
11: చమనబస్తి రామవరం నుంచి రమేష్ బాబు గారు, చెప్పండి మరి ఈ రోజు ఏ పాట కావాలి రమేష్ బాబు గారు?
12: తెలంగాణ ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. సుభాష్ చంద్రబోస్ సినిమా నుండి ఎస్పీ బాబు మాట పాడతారు, వందే మాత్రం.
11: ఓకేనండి. మరి మీరు స్వాతంత్ర దినోత్సవం అన్నారు, ఇది తెలంగాణ విమోచన దినోత్సవం. ఓకేనండి. మరి మీరు కోరిన పాట సిద్ధంగా ఉంది. మరి మీ తరఫున మరి శుభాకాంక్షలు నేను స్వీకరిస్తూ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కోరిన ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ఓకే.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై. మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం శ్రీ బాబుసింగ్ గారు. మరి మీతో హలో అంటూ ముచ్చటిస్తూ మీరు కోరిన మీ పాటలను మీకు అందిస్తున్నాను నేను, మీ ఆర్జే వర్మ రామకృష్ణ. మరి కార్యక్రమంలో తర్వాతి కాలర్ ఏమంటున్నారు విందాం. హలో, నమస్కారం అండి.

0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? స్వీటీ గారు బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా బాగున్నామండి. మరి ఏ పాట వినిపించమంటారు? నువ్వు నేను ప్రేమ నుంచి న్యూయార్క్ నగరం అనే పాట. ఓకేనండి, మరి మీరు కోరిన ఆ పాట సిద్ధంగా ఉంది, వినిపిస్తున్నాం, వినండి. ఓకే.

0: హలో, నమస్కారం అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కాపర్తి బాబు సార్, ఖమ్మం జిల్లా రంగనాథపాలెం మండలం ఈలపూడి గ్రామం సార్. బాగున్నారా సార్?
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రానికి సుపరిచితమైన శ్రోత మీరు బాబుచారి గారు. బాగున్నారా అండి?
1: బాగున్నావు సార్.
0: మరి బాబుచారి గారు, సమయభావం వల్ల మరి ఇది మీరు చివరి కాలర్. మరి ఏ పాట వినిపించమంటారు?
1: ఈరోజు వెలుగు నీరు చిత్రం నుంచి ఆడవోయే భారతీయుడ అనే పాట ఏం సార్?
0: ఓకేనండి, మరి ఆ పాటను ఎందుకు కోరుతున్నారు? ఓకేనండి, మరి మీరు అందుకే కోరారని నాకు అర్థమైంది, అందుకే అడిగాను. ఓకేనండి, మీరు కోరిన ఆ పాట సిద్ధంగా ఉంది బాబుచారి గారు, వినండి.
1: ఓకే సార్.
0: ఓకే.

విన్నారు కదా మీ మాటతో ఓ పాట, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ బాబు సింగ్ గారు. మరి ఇంతవరకు మీతో హలో అంటూ మీరు కోరిన ఆ పాటలను మీకు వినిపించిన మీ ఆర్జే వనమ రామకృష్ణ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో నేడు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు జరగనున్న సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఉత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం టి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి.

0: వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: నిత్య ప్రవృత్తి కంఠతో అవ్యయాత్మునికి వందనమచరించదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మనల్ని అంటే కలియుగ వాసులను ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి ధామంగా తిరుమల, ఆ తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాస పరబ్రహ్మ వేలుచేపు చేశాడు కలియుగ వాసులను రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాత్మమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామి స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని అని తన యొక్క విభూతిని తెలియపరిచాడు. అంతేకాదు స్వామిని కీర్తించేటువంటి అనేక నామాల్లో ప్రత్యేకించి విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారికి నామాంతరంగా సింహ అని మనం నామాన్ని చూడడం జరుగుతోంది. హినస్థీతి సింహ అని అంటే సమస్తమైనటువంటి దుష్ట జీవులు ఏవైతే ఉన్నాయో వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ. అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడ వీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతిమూలకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించొచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికి స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మ సింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే మదరి నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకి కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతనంటే సింహ శిశురపి నిపదది మద మలిన కపోల భిత్తి జుగజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్ తేజసాం హేతు. గజం ఎంత మదించినదైనా ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే దాని కుంభస్థలం పైనే కొట్టాలని చూస్తుంటారు. మరి చూస్తే సింహమేమో చాలా చిన్నదిగా కనవస్తుంది, గజమేమో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొడితే కుంభస్థలం ఏనుగు కుంభస్థలం

0: తీర్చాలి అనేటువంటి గొప్పదైనటువంటి వీర పరాక్రమ స్వభావం కలిగినటువంటిది, అదే ప్రకృతిగా కలిగినటువంటిది సింహపు శిశువు. అలా పరాక్రమాన్నంతటినీ కూడా మనందరికీ కూడా నేర్పించడానికేనా అన్నట్టుగా స్వామివారు చక్కనైనటువంటి శంఖచక్రాలను ధరించి మంగళస్వరూపుడై సమస్త జీవులకు కూడా మంగళాలను అందించడానికి ఈ వాహన సేవలో విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని, ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యాన్నంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కృపా నరసింహం గారు తెలియజేస్తారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృత్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్షక్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. శంఖచక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా ఉంది. సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే, ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే, మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయి అంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనే అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు. అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ, నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట. నర్య అని అంటే నరులలో శ్రేష్ఠుడా, నరసింహ అంటే కూడా అదేగా అర్థం. నర అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్య, ఓ పురుష శ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే, ఇంతకు ముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది. అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి. వీటినన్నిటినీ నువ్వు రక్షించు. ఎప్పటిదాకా? అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఎప్పటిదాకా? నేనే నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలను, అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగ నీళ్లు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తెరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం, దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు, కాని యోగానంద స్వరూపం అని. యోగం అంటే సాధారణంగా కూడిక అని అర్థం. మన మనస్సు మంచిదానితో యోగం కనుక అంటే కూడిక జరిగినట్లయితే దాన్నే సంయోగం అని పిలుస్తారు. ఆ యోగం ప్రబలినట్లయితే దొరికేటువంటి ఆనందమే పరమాత్మ. కాబట్టి ఆయన మొహం చూడండి, చాలా ప్రసన్నంగా ఉంది.

0: నన్ను ఆశ్రయించండి, తరించండి అని ఆయన కనుల ద్వారా చెబుతున్నాడా? అన్నంత ప్రసన్నంగా ఆ కళ్ళు ప్రకాశిస్తున్నాయి. శంఖుచక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం. అంటే దృష్టిలో అంటే మన యొక్క చెడు ఆలోచనలే, దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేయబోనే ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై, అంటే మన యొక్క పరాక్రమంపై, మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుదాం. మరింత విషయాలను మారుతి గారి వాక్కులలో విందాం.
1: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో, ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీలా విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై, అడుగడుగు దండాల వాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్ప స్వామిగా, కొండల రాయునుగా భక్తులందరినీ ఏక సమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నవాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాశక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి ఉత్సవాలు కాలోత్సవాలు. ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచలమహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృప్తోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకే నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నవాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఇది ఉత్కృష్ట వచనం సవో యజ్ఞ ఉదాహృత అని. అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే, యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మనలల్లో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతునికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో, యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, ఆధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనిన వారు, వీక్షించిన వారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఇది ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభపడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కానీ అధిక మాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తులకి ఒక్కొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా స్వామివారిని సేవించి తరించారని చెప్పి మనకు పోతనామాత్యుడు చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి నేముని దిజక్రింగంటి మెట్లైనను ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరికిన్ చందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ ధర్మరాజుకు నారద ముని, నాయన ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చేయా, చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరి భక్తి అయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెరగాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలానాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్ దిక్కులకెళ్ళనిక్కుడు తుదుంజర దిక్కగునట్టి దిక్కుకే మృకదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఆ హిరణ్యకశివుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికి వెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా స్వామి అంటే చెబుతారు, భయముంచెందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతాగణమా, మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి, భద్రంబు మీకయ్యడున్, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతిథికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్ నేను తెలుసుకుంటూ ఉన్నాను ఏమిటి, దిదిసుత వ్యాపార భాషా విపర్యములు కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్. సర్వాధార కాలహ అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా, అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి. అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
2: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారి విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్ స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు పైకెత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవిందనామ స్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ,
0: స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందట. ఇది మనం నమ్మవచ్చు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే

భగవంతుడి యొక్క దర్శనం బాగా జరగదు అని. మనంలో భక్తి ఉన్నట్లయితే ఆ స్వామి మనకి పలుకుతాడు అనడంలో సందేహమే లేదు, నమ్మి మనం ప్రయత్నించవచ్చు. అందుకనే ఈరోజు వాహనం చూడండి, కింద అపస్మార వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది, ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు. పైపచ్చేది చాలా పరాక్రమవంతంగా ఉంటుంది, మనలో ఉండే అహంకారం నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకని ఆ అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు, నేను దేని నుంచైనా తను నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలను కూడా పెట్టుకుని ఉంటాడు, అంటే రక్షణ కవచాన్ని కూడా పెట్టుకుని ఉంటాడు. అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అనే దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుని తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని ఎందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగ లభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కి పెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే, అక్కడ భగవన్నామస్మరణ తప్ప మరొక మార్గం లేదు. అందుకనే ఒక ప్రసిద్ధమైన మంత్రం ఉంది, దాంట్లో ఆ మంత్రాన్ని స్వయంగా ఉచ్చరించరాదు కానీ విశేషణాలు పరిశీలన చేసుకుంటే ఉగ్రం అని అంటారు. ఆయన ఉగ్రహ అని పిలుస్తారు, వీరహ అని పిలుస్తారు, మహావిష్ణుహు అని పిలుస్తారు, జ్వలంతః, సర్వతోముఖ, నృసింహ, భీషణ, భద్రః, మృత్యుమృత్యుః అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం, ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు, ఉగ్రహ ఉద్గృహాది, పైకి లాగుతాడు, పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహాన్ని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదుల వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు, మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో, ఆయన ఎప్పుడైతే మనకి చెయ్యూతనిస్తాడో, అప్పుడు ఆయన వీరుడు కూడా మారతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువున్ అని అంటారు, శత్రువులను నాశనం చేస్తారు. అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దల్ని గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాడట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు, కాబట్టి ఆయన మహావిష్ణువు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాడు, కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు, చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్ నామస్మరణాద్ భీతాః భూత వేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట, సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి.

0: విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
1: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి వాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రో జగతోస్య రక్షణ ధియా తిష్ఠత్ దయా సాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారు వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణ హస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో స్వామి నీ చరణములే మాకు శరణములు అనేటువంటి భావన చేశామో వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాల గురించి, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వారికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది. ఆ విషయాన్నే ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా కమలాక్ష నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జోచు జోట్కులు జోట్కులు శశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని అడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసారించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకున్నాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పా నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం టి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. ఈ రోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు ఏకచిత్రగానం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
4: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ప్రకటన విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో

షిరిడీ సాయి ఈ చిత్రంలోని పాటలు వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి సమకూర్చారు. పాడినవారు మధుబాలకృష్ణ, అక్కినేని నాగార్జున, శ్వేత పండిట్, దీపు, అతిథి పౌల్, హరిహరన్, మాళవిక, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత, సోను నిఘం తదితరులు. వినండి షిరిడీ సాయి ఈ చిత్రంలోని పాటలు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 MHz పై ఏకచిత్రగానం శీర్షికన షిరిడీ సాయి ఈ చిత్రంలోని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట వినబోయే ముందు ఓ ప్రకటన.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాసింది.
1: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

మీరింత వరకు ఏకచిత్ర గానం శీర్షికన షిరిడీ సాయి ఈ చిత్రంలోని పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు భారతీయ నృత్య రీతులు ప్రత్యేక కార్యక్రమం అంటారు, వినండి. భారతీయ నృత్య రీతులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: భారతీయం అతి ప్రాచీనమైన కళలకు పుట్టిల్లు. ప్రాచీన కాలం నుండి మన దేశంలో సంస్కృతం, వైద్య, గణిత, సంగీత, నాట్య శాస్త్రాలు అభివృద్ధి చెందుతూ నాటి నుండి నేటి వరకు తరతరాలుగా వారసత్వ సంపదలుగా మనకు సంక్రమించాయి. ఇక సంగీత నృత్యాలు అతి ప్రాచీనమైన కళలు. ప్రాచీన నాగరికతలైన హరప్ప, మెహంజోదారాల్లో సంగీతానికి, నృత్యానికి సంబంధించిన అనేక విశేషాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. వేదాల్లో సంగీతం, నృత్యానికి సంబంధించి సత్సంబంధమైన శాస్త్రం గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. గీతం, వాద్యం చ, నృత్యం చ త్రయం సంగీతం మచ్యతే, అంటే గీతం, వాద్యం, నృత్యం ఈ మూడింటి చేరికే సంగీతంగా పిలుస్తారు. వేదకాలం నుండి సంగీత నృత్యాలు అత్యంత ప్రాధాన్యతతో విలసిల్లుతున్నాయి. నాదానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నకారము ప్రణీయ నాదము దకార మనలం విదు జ్ఞాత ప్రాణాగ్ని సంయోగార్థేన దో విధూయత, అంటే నకారం ప్రాణమని, దకారం అగ్ని అని, ఈ ప్రాణాగ్ని సంయోగం వల్ల నాదం ఉత్పత్తి అయ్యిందని అర్థం. వేదమంటే జ్ఞానం, శాస్త్రమంటే శాసనోపాయం. నాట్య శాస్త్రాన్ని బ్రహ్మదేవుడు నాలుగు వేదాల నుండి నాట్యాంగాలను గ్రహించి రూపొందించారని నాట్యశాస్త్రం చెబుతోంది.
1: ఋగ్వేదం నుండి పాఠ్యం, యజుర్వేదం నుండి అభినయం, సామవేదం నుండి సంగీతం, అథర్వణ వేదం నుండి రసాన్ని తీసుకుని నాట్యవేదాన్ని సృష్టించాడు. ఈ నాట్యవేదాన్ని

0: పంచమ వేదం అని పిలుస్తారు. నాట్యానికి ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం అనేవి ప్రధానమైనవి. నాట్య శబ్దానికి నృత్యం పర్యాయపదంగా వ్యాకరణ శాస్త్రవేత్తలు చెబుతారు. నృత్యానికి భాగ్యం కలిగించిన విశిష్ట వ్యక్తి భరతుడు. ఈ కళను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నాడు. నాట్యమంటే కరణ అంగహార విన్యాసాలతో సుసంపన్నమైనదిగా పేర్కొన్నారు.
1: క్రీస్తు శకం 4వ శతాబ్దంలో అమరసింహుడు రచించిన తన అమరకోశంలో తాండవం, నాట్యం, లాస్యం నర్తనలకు పర్యాయ పదాలు చెప్పి వీటికి ఉన్న ప్రాముఖ్యతను విశేషంగా ప్రచారం చేశారు. క్రీస్తుపూర్వం 300 సంవత్సరం నుండి క్రీస్తు శకం 200 సంవత్సరంలో భరతముని నాట్యానికి సంబంధించిన సూత్రాలను పొందుపరిచారు. అవి కూచిపూడి నృత్యం, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, మోహినీహట్టం, కథాకళి, ఒడిస్సీ, మణిపురి, కథక్, సత్రియ నృత్యాలు. భారతీయ నృత్య పరిధి చాలా విస్తృతమైంది. ఇందులో ప్రాచీన, శాస్త్రీయ, ప్రాంతీయ, జానపద, ఆధునిక నృత్య రీతులున్నాయి. పరమశివుడు, కాళిక, శ్రీకృష్ణుడు ఎక్కువగా నృత్యం చేసినట్లు పురాణాలు చెబుతాయి. ఇవి ప్రాచీన నృత్య రీతులు. మన దేశంలో ఒక్కో నృత్య రూపకం ఒక్కో ప్రాంత ప్రజల సంస్కృతిని, జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. నాట్యం అంటే సంగీత రంగస్థల శైలికి ప్రయోగం వంటిది. భరతముని ఇదే అంశాన్ని ప్రతిపాదించారు.

0: భరతముని శాస్త్రీయ నృత్యానికి కొన్ని పరిమితులు లక్షణాలను తెలిపారు. తన నాట్యశాస్త్ర లక్షణాలున్న నృత్య రీతులే శాస్త్రీయ నృత్య రీతులుగా నేటికీ కొనసాగుతున్నాయి. భరతముని నాట్యశాస్త్ర ప్రకారము భరతనాట్యం తమిళనాడు సంప్రదాయ నృత్యంగా, ఒడిసి నృత్య రీతి ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా, కూచిపూడి నాట్యం ఆంధ్రప్రదేశ్ కు చెందిన నృత్య రీతిగా, ఇక మణిపురి మణిపూర్ ప్రాంత రీతిగా, మోహినియాట్టం కేరళ నృత్య సంస్కృతిగాను, సత్రియ అస్సాం నృత్యంగా, కథకళిని కేరళ నృత్యంగా, కథక్ ని ఉత్తర భారత నృత్యంగా వర్ణించారు.
1: భరతనాట్యం అనేది నాట్యశాస్త్రాన్ని రచించిన భరతముని పేరుతో పుట్టింది. దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాల్లోని శిల్పాలు భరతనాట్య భంగిమల్లో నృత్యాలు చేస్తున్నట్లు ఉంటాయి. ఈ కళకు తమిళనాడు రాష్ట్రంలోని నటవన్నుల దేవదాసీలు కళాపోషకులుగా ఉండేవారు. ఈ నృత్యంలో భావం, రాగం, తాళం ప్రధానమైనవి. ఈ నాట్యంలో 64 ముఖహస్త పాద కదలికలు ఉంటాయి. పద్మ సుబ్రహ్మణ్యం, చిత్ర విశ్వేశ్వరన్, శోభా నటరాజన్లు ఈ నృత్యంలో అంతర్జాతీయ కీర్తి పొందారు.
2: కూచిపూడి శాస్త్రీయ నృత్య విధానంలో నాట్యశాస్త్రాన్ని అనుసరించి సిద్ధేంద్ర యోగి అభివృద్ది చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. భరతముని నాట్యశాస్త్రంలోనూ దక్షిణ భారతానికి చెందిన నృత్యాల్లో దక్షిణ్య కూచిపూడి అని ప్రస్తావించారు. కాబట్టి కూచిపూడి నృత్యం పురాతన నాట్య పద్ధతుల్లో ఒకటిగా స్పష్టమవుతోంది. మహిళలు నృత్యాన్ని అభ్యసించడానికి వీలుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి సిద్ధేంద్ర యోగి పరిపుష్టం చేశారు. కూచిపూడి స్వీయ పరిచయంతో మొదలవుతుంది. పక్కన ఒక గాయకుడు కర్ణాటక సంగీత శైలిలో కీర్తనలు పాడుతూ ఉంటే నృత్యం మొదలవుతుంది. దీనినే నట్టువాంగం అని పిలుస్తారు. కూచిపూడి భరతనాట్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ వెంపటి చినసత్యం, డాక్టర్ నటరాజ రామకృష్ణ, శోభానాయుడు, యామిని కృష్ణమూర్తి, మంజు భార్గవి మొదలైన వారు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చారు.

0: తధిం తతనం తగధిం తతకం తతనం తదడం తతకధినతాం తధిం తతజం తతకతదికటకం తకతదికటకం తకతదికటకం.
1: ఒడిస్సీ నృత్య రీతికి పుట్టినిల్లు ఒడిశా రాష్ట్రం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పాలనలో ఒడిస్సీ విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మొదట్లో ఈ నృత్యాన్ని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో మహరీలు అని పిలువబడే స్త్రీలు చేసేవారు. ఒడిస్సీ నాట్యం భారతీయ నృత్య శైలికి భిన్నంగా మైలికతిభంగ అనే భంగిమలో చుట్టూ అల్లుకుని ఉంటుంది. ఆధునిక ఒడిస్సీ నృత్య పితామహునిగా గురు కేలుచరణ్ మహాపాత్ర గుర్తింపు పొందారు. ఒడిస్సీ నృత్య రీతిలో ప్రధానమైనది మంగళాచరణం, అంటే పూరి జగన్నాథునికి ప్రణామాలు అర్పించి పూజిస్తారు. ఈ నృత్య రీతిలో భూమి ప్రాణం ముఖ్యమైనవి.
2: మణిపురి నృత్యం ఈశాన్య రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం. భారతీయ నృత్య రీతులకు ఇది పూర్తి భిన్నమైనది. ఈ నాట్యంలో శరీరాన్ని నెమ్మదిగా కదిలిస్తూ క్రమంగా ఆ కదలిక వేగాన్ని చేతుల నుండి వేళ్లదాకా తీసుకువెళతారు. 18వ శతాబ్దంలో వైష్ణవ తత్వం వ్యాపించడంతో ఈ నృత్యం వెలుగులోకి వచ్చింది. మణిపురిలో విష్ణు పురాణం, భాగవతం, గీత గోవిందం నుండి నృత్యాన్ని అభినయిస్తారు. ఈ నాట్యంలో వచ్చే సంగీతం మణిపురి సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ నృత్యంలో ప్రధాన విశేషం ఏమిటంటే కళాకారులు నృత్యం చేస్తున్న సమయంలో తోటి కళాకారులను, ప్రేక్షకులను సైతం నేరుగా చూడరు. వీరికి కేవలం నృత్యం, భగవంతుడి మీద తదేక దృష్టి మాత్రమే ఉంటుంది.

0: కేరళీయుల సంప్రదాయ నృత్యాలు మోహిని అట్టం, కథాకళి. మోహిని అట్టంను కేవలం మహిళలు మాత్రమే అభినయిస్తారు, కథాకళిని పురుషులు ప్రదర్శిస్తారు. మోహిని అట్టంలో మోహిని అంటే చూసేవారిని సమ్మోహితులను చేయగల స్త్రీ అని, అట్టం అంటే సున్నితమైన శరీర కదలికలతో చేసే నాట్య ప్రదర్శనని అర్థం. మోహిని అట్టం అంటే జగన్మోహిని చేసే నృత్యమని అంటారు. అయితే ఈ నాట్యం కథాకళి కంటే ప్రాచీనమైనదని పురాణ గ్రంథాల ద్వారా తెలుస్తోంది.
1: 18వ శతాబ్దంలో భారతదేశాన్ని పరిపాలించిన చేరరాజుల కాలంలో ఈ నృత్యరీతి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. కేరళ రాష్ట్రంలో విలసిల్లుతున్న మరొక నృత్యరీతి కథాకళి. కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఈ నృత్యంలో కళాకారులు నోరు తెరిచి మాట్లాడరు, కథనంతా హావభావాలతో ప్రకటిస్తారు. ముఖంలో కనిపించే చిన్న పెద్ద కదలికలను కనుబొమ్మలు, కనుగుడ్లు, ముక్కు, చెంపలు, గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా నేర్పుగా కదిలిస్తూ వివిధ భావాలను వ్యక్తం చేస్తారు. ఏ భావాలకు ఏ విధంగా కదిలించాలి అని

0: అనేది ఈ కళాకారులకు వెన్నెతో పెట్టిన విద్య. ఇదే కళాకారులకున్న ప్రత్యేకత.
1: ఇక కథక్ నృత్యం. పూర్వకాలంలో కథలు చెప్పేవారిని కథకులు అని పిలిచేవారు. పురాణాలు, ఇతిహాసాల నుండి కథలు వల్లెవేయడం, పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం తోడయ్యేది. కథక్ నృత్యరీతికి అదే మొదలుగా చెబుతారు. కథకులకు ఈ విద్య తరతరాలుగా వస్తుంది. క్రీస్తు పూర్వం 3-4వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో ఈ కథకుల ప్రస్తావన ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ నృత్య రీతిలో కాళ్లకు గజ్జెలు కట్టుకుని నృత్యం చేస్తారు. లయబద్ధంగా వేసే కథక్ అడుగులు వినసొంపైన గజ్జెల సవడిని పుట్టిస్తాయి. మొదట్లో ఈ నృత్యం దేవాలయాలకే పరిమితమైన తర్వాత జనవాహినిలోకి వచ్చింది. కథక్ నృత్యానికి హిందుస్థానీ సంగీతం మేళవింపుగా ఉంటుంది. సితార్, ఫ్లూట్, హార్మోనియం, తబలా వంటి వాయిద్యాలను ఈ నృత్యంలో

ఆంధ్రనాట్యంలో నృత్య నృత్య అనే రెండు అంశాలుంటాయి. బహు ప్రాచీన శాస్త్రీయ నృత్య రీతి ఆంధ్రనాట్యం. ఆంధ్రనాట్యంలో రెండు రకాలుంటాయి, లాస్యరీతి, తాండవరీతి. వివిధ భంగిమల్లో అభినయ ప్రధానమైనది లాస్యరీతి. ఇక తాండవరీతిని నాట్యమేళ అని కూడా అంటారు. ఇది పురుష ప్రధానమైనది, లాస్యరీతి స్త్రీలకు సంబంధించింది. తాండవరీతిలో పేరిణి ప్రముఖమైనది. ఈ నృత్యం వీరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. యోధుల నృత్యంగాను పిలువబడుతోంది పేరిణి. వీరులు యుద్ధ రంగానికి వెళ్లబోయే ముందు పరమశివుడి ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. ఓరుగల్లును దాదాపుగా 2 శతాబ్దాలు పరిపాలించిన కాకతీయుల కాలంలో ఈ పేరిణి నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందని శివునికి నివేదనగాను పరిగణిస్తారు. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లు కోటలోని రామప్ప దేవాలయంలో గల శిల్పకళలో కనిపిస్తుంది. లయబద్ధంగా సాగే డప్పుల సంగీతం దీనికి ముఖ్యమైంది. పేరిణి కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణి తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకిక అనుభూతిని పొందుతారు. ఆచార్య శ్రీ నటరాజ రామకృష్ణ కృషితో నేటికీ పేరిణి ప్రత్యేక స్థానంతో విలసిల్లుతోంది. పేరిణి నృత్య కళాకారులు రక్తి కలిగించేవారుగా, రూప సంపన్నులుగా, రసానుభవ తాళజ్ఞులుగా, గమకాలలో నేర్పరులుగా ఉంటారు. ధ్వనిగల శరీరం, మంచి రేఖ కలవారు, వాయిద్యాల పట్ల అవగాహన ఉన్నవారే పేరిణికి తగినవారు అని అంటారు జయపసేనాని. పేరిణి నృత్యం చేసేటప్పుడు పరమశివుణ్ణి తమలోకి ఆవహించుకుని, ఓ పరమశివ, నాలో శివశక్తిని ప్రసరింపచేసి నా శరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఈ నర్తనాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రారంభమే నృత్యకారులలో ఆవేశం రగిలిస్తుంది. తనను తాను శివునిగా భావించి శివతాండవ నృత్యాన్ని చేస్తారు. పర్వదినాల్లో, ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం నాడు శైవ క్షేత్రాల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

0: శబ్దము వర్ణము జతిస్వరం రథము మరియు తిల్లానా అభినయం పదవిన్యాసం ముద్రలు శిరస్సు నయనాలు కనుబొమ్మలు పెదవులతో భావ ప్రదర్శన వంటి 108 కళలు నవరస సాధనలో భాగంగా నృత్యములో ఇమిడిపోయాయి. ఆంగికం వాచికం ఆహార్యం నృత్యములో భాగాలు.
1: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నృత్యాల్లో సత్రియ నృత్యం ఒకటి. ఈ నృత్య సాంప్రదాయం అస్సామీలు అభ్యసిస్తారు. అస్సామీ సంస్కృతిలో సత్రాలు అంటే వైష్ణవ ఆశ్రమాల్లో ఒక భాగంగా ఉంటాయి. అస్సామీ సంస్కృతి సాంప్రదాయాలకు సాహిత్యాలకు మూలమైన సత్రాలను వైష్ణవ సాధువైన మాధవదేవుడు స్థాపించారు. ప్రతి సత్రము ఆధ్యాత్మిక కళలకు కేంద్రంగా విలసిల్లే విధంగా రూపొందించారు. సత్రాలలో ప్రదర్శించడానికి మొదట్లో అంకీయనాట్ అంటే అస్సామీ ఏకాంకీలకు అనుబంధంగా ఈ నాట్య పద్ధతిని ఏర్పాటు చేశారు. సత్రాల్లో పుట్టి అక్కడే అభివృద్ధి చెందిన నృత్యం కాబట్టి ఈ నాట్యాన్ని సత్రియ అంటారు. ఈ నృత్యానికి మూలాధారం పౌరాణిక గాథలే. ఈ నాట్యం మొదట్లో కేవలం సన్యాసులే అభ్యసించేవారు. 19వ శతాబ్దంలో ఈ నాట్యం ప్రాచుర్యం పొందింది. ఈ నృత్యంలో ప్రధానంగా రాగం సంగీతం ఉంటాయి.
2: పాశ్చాత్య నృత్య రీతుల్లో అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా దేశాల సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం అధికంగా ఉంటుంది. సంగీతం, సాహిత్యం కూడా వాటికి అనుగుణంగా ఉంటాయి. కౌబాయ్, కికర్ డాన్సింగ్ వంటి పాశ్చాత్య నృత్యాలు పురాతనమైనవి. అలాగే లైన్ డాన్స్, స్క్వేర్ డాన్స్, ట్రెడిషనల్ స్క్వేర్ డాన్స్, మోడర్న్ వెస్టర్న్ స్క్వేర్ డాన్స్ వంటివి కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇవే కాకుండా ప్రాచుర్యంలో ఉన్న పాశ్చాత్య నృత్య రీతులు హిప్ హాప్, బ్రేక్ డాన్స్, బ్యాలెట్, సల్సా, ట్యాప్ డాన్సింగ్ లు ఉన్నాయి. హిప్ హాప్ డాన్స్ హిప్ హాప్ సంగీతానికి అనుగుణంగా ఉంటుంది. దీన్నే స్ట్రీట్ డాన్స్ స్టైల్ గా పేర్కొంటారు. శరీరం మొత్తం లయబద్ధంగా కదలడం ఈ నృత్య ప్రత్యేకత. పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ బ్రేక్ డాన్స్ ద్వారానే ఎంతో గుర్తింపు పొందారు. బ్యాలెట్ డాన్స్ 15వ శతాబ్దంలో ఇటలీలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ నృత్యాన్ని క్లాసికల్ సంగీతంతో చేస్తారు. సల్సా నృత్యం క్యూబాలోని పోర్టారికాలో పుట్టిందని పాశ్చాత్య నృత్యకారులు చెబుతారు.
0: ప్రపంచవ్యాప్తంగా నాట్య రీతులు, సంస్కృతి సంప్రదాయాలను, జీవన విధానాన్ని నాగరికతలకు సజీవ సాక్ష్యాలుగా ముందు తరాలకు అందించాలనే లక్ష్యంతో కళలకు భౌగోళిక సరిహద్దులు లేవని, భాషా యాసలు అవసరం లేదని, రాజకీయ సాంస్కృతిక అంతరాలు కళలతో చెరిపేయచ్చు, అది కేవలం నృత్యంతో సాధ్యపడుతుంది అని నాట్య రీతులు ఆవిష్కృతమవుతాయి. ఎవరి చేతుల పాదాల కదలికే ఈ సమస్త విశ్వమో, ఎవరి పలుకులు వేదములు మొదలుకొని వ్యాపించిన సమస్త వాంగ్మయమో, ఎవరి అలంకారం ఈ సూర్యచంద్ర గ్రహ తారాది పర్యంతమో, అటువంటి పరమశివునికి ప్రణామములు.

ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి స్వర్ణకమలం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినండి.

బ్రతుకునటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానీకెందుకెంత తపన కరుడి బ్రతుకునటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేంటి నట్ట నడుమానీకెందుకెంత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల వయసీ వరసా తెలుసా మనసా నీకిది

చేసి తకిట తదిమి తకిట తదిమి తంగాన హృదయ లయల జతుల గతుల తీయాన తడబడు అడుగుల తప్పని పరిగెడదాం పరిగెడదాం పరిగెడదాం తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒక

మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం, సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం, పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం, సప్తగిరులుగా వెలిసే సుస్వరాల

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెడ్స్ పై మనపసందిన చిత్రగీతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. నేను మీ రేడియోనే ఇస్తాం వనమ రామకృష్ణ. ఇప్పుడు స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 10:41 దాటి 40 సెకండ్లు. చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినండి స్టూడెంట్ నంబర్ 1. ఈ చిత్రానికి టిప్పు బృందం పాడిన పాట వినండి.

కార్యక్రమంలో తర్వాత వినండి దొంగలడు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన ఈ వేటూరి గీతం సంగీతం రాజ్ కోటి సమకూర్చారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 90.1 MHz పి కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటున్నారు. శ్రోతలు సినిమాపాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి హాయ్ చిత్రం నుండి ఆర్బి పట్నాయక్ ఉషా పాడిన పాట.

ఓరే దేవుడా చిత్రం కోసం లియోన్ జేమ్స్ అనిరుద్ రవిచంద్ర పాడిన పాట వినండి.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
0: మరొక నెంబర్ 2950-39. ఆ తండ్రుల్లో కుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35 నిమిషాలకు,
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు పునఃప్రసారం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాతా పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

శ్రోతలు వింటున్నారు 100.2 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు. ఇప్పుడు విందాం గుంటూరు కారం చిత్రం కోసం సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాతా పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 2950.

0: వింత నాటకం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి

0: వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
1: శశిరేఖ చెప్పాలి చెప్పాక ఫీలు కాక.
2: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
2: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

మన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారం చేస్తున్న కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో శ్రోతలు మీ పేర్లు కూడా వినాలనుకుంటే మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట రాసి మాకు పంపించండి. మీరు పంపించాల్సిన చిరునామా కేఎఫ్ కిన్నెర లహరి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మనసారా చెలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదోచావే.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 295039.
2: ఆ తుండ్రుల్లో బుక్క చారిందేది నక్క, ఆ పొళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూరు వాదనం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడే. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
7: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు

0: స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూరు వాదనం.

0: పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరింతవరకు పండిట్ శివకుమార్ శర్మ గారి సంతూరు వాదనం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిరిపాటి సరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్ లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమాపేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమాపేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
1: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
0: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
2: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుక

జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ 1000 స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులేలుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతి వృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ పేరిట స్వచ్ఛంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని గుర్తించాలని పిలుపునిచ్చారు.
జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ జిల్లా రక్తాల్ ప్రాంతంలో జమ్మూ కశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి

0: మొదలుపెట్టాయి. 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు సిబ్బందితో స్వచ్ఛతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుండి చక్రి పాడిన పాట.

ఇప్పుడు వినండి హీరో వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రం నుండి కెకె సుచిత్ర పాడిన పాట కులశేఖర్ సాహిత్యానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

మీరు వింటున్న ఈ పాట ఇష్క్ చిత్రం నుండి. రాజ్ హాసన్, అనూప్ శ్రావణి పాడిన పాట. కృష్ణ చైతన్య సాహిత్యానికి అనూప్ రూబిన్స్ సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్టాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ప్రాంత స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులకు, విమోచన పోరాట వీరులకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు.
1: Hyderabad has fought against the Razakar is immense. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
0: Kendra Sanskrutika Shaka Mantri Gajendra Singh Shekhawat maatladutoo, Operation Polo kevalam sainika charya maatrame kaadani, adharmam pai dharmam saadhinchina vijayamani abhivarnincharu.
2: जब कोई देश, कोई समाज इस तरह के ट्रांसफॉर्मेशन के दौर से गुजरता है तो निश्चित रूप से उस देश के प्रत्येक, उस समाज के, उस संस्थान के प्रत्येक व्यक्ति की सहभागिता सुनिश्चित होना आवश्यक है. मित्रों, ये हम सब के पास में सौभाग्यपूर्ण अवसर है जब हमें देश को विकसित बनाने के लिए, भारत की पहचान बदलने के लिए बलिदान की नहीं योगदान की आवश्यकता है.
0: गवर्नर शिव प्रताप शुक्ला మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్ధించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల పర్యటనలో కొమరం భీం వంటి వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే గత ప్రభుత్వాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైజాం పాలనను పొగుడుతూ నిజమైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
3: నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రజాకారుల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేమందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్తు తెలంగాణ

0: ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ.
1: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ఫొటో ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబిసి ప్రదర్శనలోని విస్తృత పరిశోధన రూపకల్పనను ప్రశంసించారు. ఈ చారిత్రక ఘట్టంపై సంసద్ టీవీలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుందని పేర్కొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్లతో పాటు పీఐబి సిబిసి ఏడీజీ శృతి పాటిల్, పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్టాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని, అలాగే టీజీ సేఫ్ ఏర్పాటు చేసి ఆహార కల్తీని అరికట్టడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, తమ ప్రయత్నాలతో రాష్టంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, ఇప్పటికే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో అమెజాన్ డేటా సెంటర్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్ వంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సామాన్యుడికి సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా గోషామహల్లో 2700 కోట్ల రూపాయలతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. అలాగే సనత్ నగర్ లో మర్రి చెన్నారెడ్డి టీమ్స్, అల్వాల్ ఎల్బీ నగర్ లో టీమ్స్ లను అభివృద్ది చేస్తున్నామన్నారు.
2: ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ 70,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 100 కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ప్రత్యేక జోన్లతో ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తున్నాం.
1: అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల చరిత్రలో అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజని బిజెపి రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలోని బిజెపి రాష్ట కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ ను విముక్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన సందర్బంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమైక్యతా దినోత్సవంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని నిర్వహించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హనుమకొండలో నిర్వహించిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాపాలనా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పోలీస్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆసిఫాబాద్ లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ కె కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ లో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని

0: పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పెద్దపల్లిలో ప్రజాపాలనా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొన్నారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ విమోచన పోరాట వివరాలు, మన పూర్వీకుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్టాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఈగల్ వ్యవస్థను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులు నవలా పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి అనురాధ తీర్థాల.
1: ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ నవల పేరు కాలాతీత వ్యక్తులు. ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి రచించిన ఈ నవల తెలుగు పాఠకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సాహిత్య కృతి. ఈ నవల మొదట 1958లో ప్రచురితమై తరువాత 1962లో రెండవ ముద్రణ, 1981లో మూడవ ముద్రణ పొందినట్లు పుస్తకంలోని ప్రచురణ వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ నవల ఎందుకు కాలాతీతమవుతుంది? సమాజం మారుతుంది, మనుషుల జీవన విధానం మారుతుంది, సాంకేతికత మారుతుంది, కాని కొన్ని ప్రశ్నలు మాత్రం యుగ యుగాలకు అలాగే ఉంటాయి. వ్యక్తి స్వేచ్ఛ అంటే ఏంటి? ఒక మహిళ తన జీవితాన్ని తన ఇష్టానుసారం తీర్చిదిద్దుకునే హక్కు ఎంతవరకు ఉంది? ప్రేమ, వివాహం, బాధ్యత, వ్యక్తిత్వం, వీటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికే ప్రయత్నమే కాలాతీత వ్యక్తులు నవల. డాక్టర్ పి శ్రీదేవి తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి. ఆమె రచనల్లో ముఖ్యంగా కనిపించేది స్త్రీ వ్యక్తిత్వం, మానసిక సంఘర్షణలు, సామాజిక విలువలపై ప్రశ్నించటం, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వటం. ఈ నవల ద్వారా ఆమె తన కాలానికి ముందున్న ఆలోచనలను వ్యక్తం చేశారు. కాలాతీత వ్యక్తులు అంటే కాలానికి అతీతంగా నిలిచిపోయే వ్యక్తులు, సమాజం విధించిన పరిమితులను దాటి ఆలోచించేవారు, తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేవారు. ఈ నవలలోని పాత్రలు అలాంటివారే. ఈ నవల కేవలం ఒక ప్రేమ కథ కాదు, ఇది వ్యక్తిత్వ వికాసం, మహిళా స్వేచ్ఛ, సామాజిక నియమాలపై ప్రశ్న, భావోద్వేగాల అంతర్మథనం వంటి అంశాలను స్పృశిస్తుంది. ప్రత్యేకంగా ఒక మహిళ తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవాలనే ఆలోచనను ఈ నవల బలంగా ప్రతిపాదిస్తుంది.

నవలలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర ఇందిర. ఇందిర సంప్రదాయాలకు పూర్తిగా వ్యతిరేకరాలు కాదు. అయితే తన జీవితాన్ని ఇతరుల నిర్ణయాల ప్రకారం నడపటానికి సిద్ధపడదు. ఆమెకు ఆత్మగౌరవం ఉంది, స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి, స్వతంత్ర వ్యక్తిత్వం ఉంది. ఆమె నిర్ణయాలు కొన్నిసార్లు సమాజానికి అసౌకర్యంగా అనిపించవచ్చు, కాని అవి ఆమె నిజాయితీని ప్రతిబింబిస్తాయి. ఈ నవల వచ్చిన కాలాన్ని గుర్తుంచుకోవాలి. 1950ల కాలం. ఆ సమయంలో మహిళల విద్య పరిమితంగా ఉండేది. వివాహ నిర్ణయాల్లో వారి పాత్ర తక్కువగా ఉండేది. కుటుంబ గౌరవం పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేసేవారు. అలాంటి సమయంలో ఒక మహిళ తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచడం, తన జీవితానికి తానే యజమానిగా నిలవటం నిజంగా విప్లవాత్మకమైన ఆలోచన. ఈ నవలలో ప్రేమను కేవలం భావోద్వేగంగా చూపలేదు. ప్రేమతో పాటు పరస్పర గౌరవం, వ్యక్తిత్వానికి విలువ, స్వేచ్ఛకు అవకాశం ఉండాలని రచయిత్రి సూచిస్తుంది. ఒకరిని ప్రేమించటం అంటే ఆ వ్యక్తిని మార్చటం కాదు, ఆ వ్యక్తిని అర్థం చేసుకోవటం. అదే ఈ నవల సందేశం. ఈ నవలలో వివాహాన్ని వ్యతిరేకించలేదు. అయితే వివాహం పేరుతో వ్యక్తిత్వాన్ని అణచివేయటాన్ని ప్రశ్నించింది. వివాహం అనేది బంధనం కాకూడదు, సహజీవనం కావాలి, అనుబంధం కావాలి, పరస్పర గౌరవానికి ప్రతీక కావాలి అనే భావన నవలలో కనిపిస్తుంది. ఈ నవలలోని పాత్రలు దేవతలు కావు, దుష్టులు కూడా కావు. అవి మన చుట్టూ కనిపించే మనుషుల్లో ఉంటాయి. వారికి ఆశలు ఉంటాయి, భయాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, నిర్ణయాలలో పొరపాట్లు కూడా ఉంటాయి. అందుకే ఈ పాత్రలు పాఠకుల మనసుకు దగ్గరవుతాయి. ఈ నవలలలో రచయిత్రి ప్రత్యేక ప్రతిభ కనిపించే అంశం మానసిక చిత్రణ. పాత్రలు బయట ఏం మాట్లాడుతున్నాయో మాత్రమే కాదు, లోపల ఏమి ఆలోచిస్తున్నాయో కూడా మనకు తెలుస్తుంది. ఈ మానసిక లోతు ఈ నవలను సాధారణ కథల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ నవల రాసి దాదాపు 7 దశాబ్దాలు గడిచినా దీనిలోని ప్రశ్నలు ఇప్పటికీ ప్రాసంగికంగానే ఉన్నాయి. ఇప్పటికీ మనం చూస్తున్నాం కెరీర్ ఎంపికలపై ఒత్తిళ్లు, వివాహ నిర్ణయాల్లో సంఘర్షణలు, మహిళల స్వతంత్రంపై చర్చలు. అంటే ఈ నవల కేవలం తన కాలానికే పరిమితం కాలేదు. అందుకే దీనిని కాలాతీత కృతి అంటారు. డాక్టర్ పి శ్రీదేవి భాష సరళమైందే, కాని ఆలోచనాత్మకంగా ఉంటుంది. అలంకారాల కంటే భావాలకు ప్రాధాన్యమిచ్చారు. సంభాషణలు సహజంగా ఉంటాయి, పాత్రల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఈ నవల తెలుగు సాహిత్యంలో మహిళా చైతన్యానికి, వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక విమర్శకు ప్రతీకగా నిలిచింది. ఇది కేవలం వినోదాత్మక పఠనం కాదు, ఆలోచింపజేసే పఠనం. ఈ నవల మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది. వ్యక్తిత్వం అమూల్యం. ఇతరులను సంతోషపెట్టడానికి మనల్ని మనం కోల్పోకూడదు. స్వేచ్ఛతో పాటు బాధ్యత అవసరం. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం కాదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. సంబంధాలతో గౌరవం ముఖ్యం. ప్రేమైనా వివాహమైనా పరస్పర గౌరవం లేకపోతే నిలవు. సమాజం మారాలి. వ్యక్తులను అర్థం చేసుకునే దిశగా సమాజం పరిణతి చెందాలి. ఈ నవల ఎవరు చదవాలి అంటే యువత, మహిళలు, తల్లిదండ్రులు, సాహిత్య విద్యార్థులు, మానసిక శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం. ప్రత్యేకంగా జీవిత నిర్ణయాల గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. తెలుగు సాహిత్యంలో ఎన్నో గొప్ప నవలలు వచ్చాయి, కాని కాలం మారినా తరాలు మారినా మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే నవలలు చాలా అరుదు. కాలాతీత వ్యక్తులు అలాంటి అరుదైన నవల. ఇది ఒక మహిళ కథ మాత్రమే కాదు, వ్యక్తిత్వం కోసం జరిగే ప్రతి మనిషి పోరాటం. ఇది స్వేచ్ఛ గురించి, బాధ్యత గురించి, ప్రేమ గురించి, ఆత్మగౌరవం గురించి, అన్నిటికంటే మనిషిగా జీవించటం.

చూద్దాం. మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులు నవలా పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి అనురాధ తీర్థాల. కార్యక్రమంలో ఇప్పుడు జి నిత్య సంతోషిణి గారు పాడిన లలిత గీతాలు వింటారు.

0: బాక్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ పాథాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారు పాల్గొని వేరుశెనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంకు సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి, వేరుశెనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ రోజు రాత్రి 7:15 ప్రకటన విన్నారు.

కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా చిట్టి చెల్లెలు చిత్రం నుండి సుశీల పాడిన పాట, సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటంపిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, అక్షయ్, సునీత, చాపిల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటా పూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షెహజాదీ, ప్రవీణ్, రాంఫల్ పాసి. వీరందరి కోసం చిట్టి చెల్లెలు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాట సీతాకోకచిలుక చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతమందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గోపాలపురం గ్రామం అశ్వపురం మండలం నుండి రాస్తున్నారు. నెమలికొండ రామకృష్ణచారి ఈశ్వరమ్మ, సాంబాచారి కళ్యాణి, రవికిరణ్ రూప, ఉమామహేశ్వరచారి లక్ష్మి, నాగాచారి శేషరత్నం, నరసింహాచారి అనసూర్య. వినండి వీరందరి కోసం సీతాకోకచిలుక చిత్రం నుండి ఈ పాట.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట ధనమా దైవమా చిత్రం నుండి సుశీల పాడిన పాట. సి నారాయణరెడ్డి సాహిత్యానికి టీవీ రాజు సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు 24వ ఇంక్లైన్ నుండి మండల వెంకటరాజం వసంత, రాజేశ్వరి రమేష్, సరిత అశోక్, లావణ్య ప్రకాష్, శ్రావణి వాత్సల్య, సుకృతి ప్రవస్తి, అశ్రిత కార్తికేయ. వినండి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత మట్టిలో మాణిక్యం చిత్రం నుండి సుశీల పాడిన పాట సాహిత్యం గోపి సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జానకంపేట్ మిడిపల్లి నిజామాబాద్ నుండి రాస్తున్నారు చిలుక నారాయణ అనసూయ యమున.

ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి ముక్కల సర్వయ్య, ప్రసాద్, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, శేఖర్, అనిత, సుమతి వీరంతా కోరుతున్న పాట కొండవేటి తుంగ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సాహిత్యం వేటూరి సంగీతం ఇళయరాజా.

0: ఉన్న కలయో నిజమో.
1: కార్యక్రమంలో తర్వాత పాట సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి. వినండి వీరందరి కోసం సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఈ పాట.

కిన్నెరి లహరి కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి రాశారు ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, వాణి, శ్రీదేవి, కొర్స రేఖ, దేవరాజ్, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, రామకృష్ణ. వీరంతా కోరుతున్న పాట హీరో అర్జున్ నటించిన జెంటిల్ మ్యాన్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత పాట గోవింద గోవింద చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వెన్నెలకంటి సాహిత్యానికి రాజ్ కోటి సంగీతమందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతనూర్ మండల్ చిత్తుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య. వినండి వీరందరి కోసం గోవింద గోవింద చిత్రం నుండి ఈ పాట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 295039.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు విక్రమార్కుడు చిత్రం నుండి జెస్సీ గిఫ్ట్ చిత్ర పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.

కార్యక్రమంలో ఇప్పుడు ఆదిపురుష్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం హౌసింగ్ బోర్డు నుండి సాయి ఈశ్వర్, స్వప్న, శ్రీలత, వెంకటేష్, శ్రీధర్, శ్రీవత్స. వినండి వీరందరి కోసం ఆదిపురుష్ చిత్రం నుండి ఈ పాట.

కేర్ ఆఫ్ కంచెరపాలెం చిత్రం నుండి అనురావ్ కులకర్ణి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, శనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు.

కార్యక్రమంలో చివరి పాట వర్షం చిత్రం నుండి సాగర్ సుమంగళి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ వారసిగూడ నుండి కరుణశ్రీ, శశాంక్, అమోఘ్ వర్ష, శ్రీలాస్య, శ్రీ.

మీరింతవరకు కిన్నెరు లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో మేం చదివే ఉత్తరాలలో మీ పేర్లు కూడా వినాలనుకుంటే మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ స్నేహితుల పేర్లు రాసి మాకు పంపించండి. మీరు పంపించాల్సిన మా చిరునామా

కిన్నెర లహరి, కిరవ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈ పూట ఏకచిత్రగానం శీర్షికన శ్రీ అమూల్య ప్రొడక్షన్స్ వారి చెలి చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం భువనచంద్ర, సంగీతం హరీష్ జయరాజ్, గాయనీ గాయకులు హరీష్ రాఘవేంద్ర, ఉన్నికృష్ణన్, శ్రీనివాస్, టిమ్మీ, వాసు, మనో, బాంబే జయశ్రీ, హరిణి. వినండి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ అమూల్య ప్రొడక్షన్స్ వారి చెలి చిత్రం నుండి పాటలు.

0: మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ అమూల్య ప్రొడక్షన్స్ వారి చెలి చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం భువనచంద్ర, సంగీతం హరీష్ జయరాజ్, గాయనీ గాయకులు హరీష్ రాఘవేంద్ర, ఉన్నికృష్ణన్, శ్రీనివాస్, టిమ్మి, మను, వాసు, బాంబే జయశ్రీ, హరిణి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: పాలంచి మండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి నేను శక్తిపల్లి జీవన్. ఈ వారం నాకు నచ్చిన పాట పెళ్లి చిత్రం నుండి అనురాగమే మంత్రంగా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొన్ను గోదురా కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
0: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీవి పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 2950390.

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకం నాటకింత నాటకం.
3: నా పేరు ఝాన్సీ, జువేరిపాడు మండలం పాపకుల నుండి. నాకు నచ్చిన పాట గీతా గోవిందం చిత్రం నుండి. తిన్న తిన్న తిన్న వారు పచ్చ పచ్చ పచ్చి.

నేను గజ్జల్లు జలందర్, భూపాలపల్లి జిల్లా, గొరుకొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లపల్లి. నాకు నచ్చిన పాటలో భాగ్యరేఖ సినిమాలో నీవుండేవాకుండపై నాసాని నేనుండేది నీలపై. పాట వింటున్నంతసేపు మేము తిరుమల కొండల మీద విహరించినంత ఆనందంగా ఉంటున్నది కాబట్టి నాకు నచ్చిన పాటగా ఈ పాట వినిపించగలరని కోరుచున్నాను.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038,
1: మరొక నంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

నా పేరు ఎం కృష్ణ, రామవరం 40 నెంబర్ ఏరియా నుండి. నాకు నచ్చిన పాట స్వయంవరం చిత్రం నుండి. కీరవాణి రాగంలో పలికిందొక ఉదయం.

నేను చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట జనతా గ్యారేజ్ సినిమాలో దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ.

0: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744-29503.
0: మరొక నెంబర్ 29-50-39.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రాపూర్ నుండి ఉడతల రాముల్ని నాకు నచ్చిన పాట తోటరాముల సినిమా నుండి ఓ బంగారు రంగుల సిల్లక.

కొత్తగూడెం బుడిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి. నాకు నచ్చిన పాట జై చిరంజీవి సినిమా నుంచి జై జయ గణేశ జయ గోర్త గణేశ ఆ పాట అంటే నాకు

నా పేరు యాకూబ్ పాషా, కొత్తగూడ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట కిరాయి కోటిగాడు చిత్రం నుండి నమస్తే సుస్వాగతం సమస్తం నీ అధీనం.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమై ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్త ఉడెం కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరామ్ పార్థసారథి గానం చేసిన పాట చిత్రం రంగం. ఈ చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రగీతలు వింటున్నారు కార్యక్రమంలో తర్వాత పాట రంగదే చిత్రం కోసం మంగళగానం చేసిన ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 0874-290-3038,
1: మరొక నెంబర్ 290-3039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30 నిమిషాలకు,
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు పునః ప్రసారం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రజా పాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులను 2028 మే నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ భారత్లో అంతర్భాగం కావడం వెనుక ఎందరో మహనీయుల బలిదానం ఉందన్నారు. దేశంలోని 500కు పైగా సంస్థానాలను విలీనం చేయడం ద్వారా దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ మహనీయుల త్యాగాలు, పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
1: Hyderabad has fought against the Razakar this month. On this day, I bow my head to those great fighters and to Sardar Patel ji for making this impossible as possible.
0: Governor Shiva Pratap Shukla matladutu deshaniki swatantram vachina 13 nelala tarvata Hyderabad vimochana Bharata charitraloni atyanta keelakamaina ghattam ani perkonnaru. Girijana prantala paryatanalo Komaram Bheem vanti వీరుల సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రాష్టంలోని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే నిజాం పాలనను కీర్తిస్తున్నాయని, అసలైన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెబుతున్నట్టు నిజాం

0: అంత మంచి పాలకుడే అయితే ఆపరేషన్ పోలో అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
1: నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే దిశలో మేమందరం కూడా కష్టపడి ఈ ఉత్సవాలు గ్రామ గ్రామాన తీసుకెళ్లే విధంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ,
0: కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఆపరేషన్ పోలో కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, అధర్మంపై ధర్మం సాధించిన విజయమని అభివర్ణించారు. హైదరాబాద్ జోధ్పూర్ మధ్య విడదీయరాని బంధం ఉందని, తాను అక్కడి ప్రతినిధిగా ఈ వేడుకలకు హాజరయ్యానని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 ట్రిలియన్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్టం వాటాను 10% పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో ఈరోజు జరిగిన ప్రజాపాలనా దినోత్సవం సందర్బంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాపాలన అంటే ప్రజల హక్కులను కాపాడమని, వారి ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్టపతి ఆమోదానికి పంపామని వెల్లడించారు. రాష్టాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ ను విముక్తి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన సందర్బంగా భారత రాష్ట సమితి హైదరాబాద్ లోని పార్టీ భవన్ లో సమైక్యతా దినోత్సవం నిర్వహించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్టంలోని అన్ని జిల్లాల్లో ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డిలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాష్ట దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్, గ్లోబల్ గ్రీన్ కంపెనీ సంస్థ సహకారంతో 13.10 లక్షల విలువ కలిగిన 21 బ్యాటరీ ట్రై సైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా మెదక్లో మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చెప్పారు. ఈరోజు నిర్మల్లో ప్రజాపాలనా దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ ఆయన, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల 2వ విడతలో భాగంగా 750 మందికి 5 లక్షల రూపాయల వంతున మంజూరు పత్రాలు అందజేసినట్టు తెలిపారు. జోగులాంబ గద్వాల కేంద్రంలో ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని 2028 మే నాటికి పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సొరంగ మార్గం కూలిపోయిన తర్వాత తిరిగి పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 600 మీటర్లు పూర్తి చేశామన్నారు. రాష్ట వ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయల వ్యయంతో R&B రహదారులు, 16,000 కోట్ల రూపాయల వ్యయంతో పంచాయతీరాజ్ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మాడుగులపల్లి మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో 30 లక్షల రూపాయలతో రోడ్లు, మురికి కాల్వల పనులు చేపడుతున్నట్టు వివరించారు. రాష్టంలోని

0: నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు స్థానాలకు వచ్చే సంవత్సరం మార్చిలో పదవీకాలం ముగుస్తుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు నిర్వహించుకునే వారికి ఆర్థిక భరోసాను అందిస్తూ వ్యాపారాల విస్తరణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. హనుమకొండ జిల్లాకు చెందిన లబ్దిదారు పృథ్వీరాజ్ ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: బెజ్జపూర్ పృథ్వీరాజ్ రోడ్, హనుమకొండ జిల్లా భీమదర్పల్ మండలం ముల్కనూర్ గ్రామం. 5 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ షాప్ నడుపుతా ఉన్నాం. మాకు ముద్రా లోన్ తో చాలా సహాయపడ్డది. ముద్రా లోన్ లో 50,000 రూపాయలు, తర్వాత 1,00,000 రూపాయలు, తర్వాత ఇప్పుడు 3 లక్షల రూపాయల వరకు, మళ్లీ 4 సంవత్సరాల్లో 5 లక్షల వరకు లోన్ పొందడం జరిగింది.
0: సంగారెడ్డిలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకున్నారు. విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి ఏ జగదీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘ నాయకులు, జిల్లా అధ్యకులు అశోక్చారి, ఆంజనేయులచారి, బ్రహ్మచారి, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం, ప్రధాన కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో విశ్వ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేములవాడలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాత్మకంగా రూపొందించిన ప్రతి వస్తువులో విశ్వకర్మ పాత్ర ఉంటుందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సంస్థానం విలీన ఘటన ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $3 ట్రిలియన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులను 2028 మే నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: आदौ मुख्याः वार्ताः. प्रधानमन्त्रिणा मोदिना नवदिल्ल्यां सेमिकॉन इंडिया 2020 इति कार्यक्रमस्य उद्घाटनम् अकारि. सेमीकंडक्टर क्षेत्रे चिप प्रारूपणाय 200 नवोद्यमानां पोषणं विधीयते इति केन्द्रीय मंत्री अश्विनी वैष्णवः प्रावोचत्. मोदिनः 25 लोकसेवा व्रत पूर्ति अवसरे भाजपेति दलस्य मासात्मकं राष्ट्रव्यापी సేవా సంకల్పాభియానం అద్య ప్రభృతి సమాలబ్ధం. పీఎం విశ్వకర్మా యోజనాయాః అద్య వర్షత్రయాత్మకం ఆనుపూర్విక కార్యకాలం పూర్ణతాంగతం. భారతేన పాకిస్తానే ఆతంకీ సంరక్షణం విగోపితం. అపి చ క్రీడా వార్తాసు. క్రికెట్ స్పర్ధామాలికాయాం అద్య సాయం భారతం అఫ్ఘానిస్తాన్ దళేన సహ యోత్స్యతే. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्याः यशोभूमि परिसरे 2020 सेमिकॉन इंडिया इत्याख्यस्य त्रिदिवसीय सम्मेलनस्य उद्घाटनम् अकरोत्. त्रिदिवसीयं सम्मेलनमिदं भारते सहकारस्य, निवेशस्य, नवाचारस्य, प्रतिभाविकासस्य च संवर्धनाय केन्द्रितमस्ति. अत्रावसरे भाषमाणः प्रधानमन्त्री प्रावोचत् यत् भारतस्य अर्धचालक पारिस्थितिकी तन्त्रं तीव्रगत्या प्रसरति, यच्च नवाचाराय, निवेशाय, विकासाय च नूतनान् अवसरान् उद्घाटयति.
3: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए.
2: श्रीमोदी न्यरूपयत् यत् एकत्र

0: భారతస్య అర్థవ్యవస్థ సంవర్ధతే అపరత్ర చ భారతమాలక్ష్య వైశ్విక విశ్వాసోపి దృఢీభవతి. తేన ప్రతిపాదితం యత్ సమహ్వాన్ పూర్ణాయాం వైశ్విక పరిస్థితౌ అపి భారతేన సప్తదశాంశ అష్ట ప్రతిశన్మితః వృద్ధిమానాంకః పంజీకృతః. అస్మిన్నేవ కాలే జాపాన దేశస్య ఋణ మూల్యాంకన సంస్థయా భారతస్య సార్వభౌమ ఋణ శ్రేణి సమున్నయిత. ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ దేశస్య ప్రత్యేకం అపి నాగరికః వికసిత భారతస్య నిర్మాణాయ సంకల్పబద్ధతయా కార్యం కరోతి.
1: భారత్ కీ క్వార్టర్లీ జీడీపీ రిపోర్ట్ ఆయీ ఔర్ ఇస్ ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయీ హై ఔర్ ఇసీ దర్మ్యాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరెన్ రేటింగ్ మే సుధార్ కియా హై అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: అవసరే అస్మిన్ కేంద్రీయ ఎలక్ట్రానిక్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవ అవోచత్ యత్ క్షేత్రే అస్మిన్ ఆధారశిలా స్థాపితా అస్తి అగ్రే చ సెమికాన్ 2.0 ఇది యోజనాయాః మాధ్యమేన ఉద్యోగ నిర్మాణం భవిష్యతి. యా షట్సు ప్రముఖ స్తంభేషు ఆధారితా అస్తి. ఏతేషు స్తంభేషు అర్ధచాలక అభికల్పనా యంత్రాణి స్మృతి ఘటకాః సిలికాన్ తత్వం మిశ్రిత తార్కిక నిర్మాణ ఘటకాః అనుసంధాన వికాసశ్చ అంతర్భవంతి. మంత్రిణా విజ్ఞాపితం యత్ సర్వకారేణ భారతే అర్ధచాలక ఆవశ్యకతానాం సంపూర్ణ క్షేత్రే చిప్ అభికల్పనాయై న్యూనాతిన్యూనం 200 నూతన ఉద్యమాన్ సంస్థాశ్చ సముపకర్తుం లక్ష్యం నిర్ధారితం. అత్రావధేయం యత్ భారతస్య అభికల్పనా సామర్థ్యం విశ్వవిశ్రుతమస్తి. అతః సెమికాన్ 2.0 ఇతి యోజనాయాః అంతర్గతం అర్ధచాలక అభికల్పనా సంస్థానాం సంవర్ధనమేవ ప్రముఖం లక్ష్యం భవిష్యతి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ ఇత్యతావద్య ప్రధానమంత్రిణే నరేంద్రమోదినే తస్య జన్మదివసే హార్దిక్యః శుభాశంసాః ప్రాకటయతాం. సామాజిక సంచారపటలె సందేశం ప్రేషయంతి రాష్ట్రపతిః ముర్ముః విగతేషు 25 వర్షేషు శ్రీమోదినః అనుకరణీయాం లోకసేవాం రాష్ట్రనిర్మాణాయ చ తస్య అభూతపూర్వం యోగదానం ప్రాశంసయత్. ఉపరాష్ట్రపతినా న్యరూపయత్ యత్ శ్రీమోదినః దూరదృష్టి సంపన్నే నేతృత్వే భారతం విశ్వస్మిన్ని విశ్వే ఏకం ప్రకాశమాన కేంద్రత్వేన విభాతి అథ చ విశ్వస్య తీవ్రగత్యా వర్ధమానాసు ప్రముఖార్థ వ్యవస్థాసు అన్యతమం వర్తతే. అపరత్ర కాంగ్రెసాధ్యక్షః మల్లికార్జున ఖడ్గే లోకసభాయాః విపక్షనేత రాహుల్ గాంధీ చాపి అద్య ప్రధానమంత్రిణం నరేంద్రమోదినం జన్మదివసస్య శుభాశయాన్ వ్యాహరతాం. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః సతత సార్వజనిక జీవనస్య లోకసేవావ్రతస్య చ 25 వర్షీయ పూర్ణతాం అవబుద్ధ్య భారతీయ జనతా దళస్య మాసాత్మకం దేశవ్యాపి సేవా సంకల్పాభియానం అద్య ప్రభృతి అబాధిత ప్రామాణ్యేన సమాలబ్ధం. ఆగామి మాసస్య 17 దినాంకం యావత్ అనుపూర్విక క్రమేణ ప్రవర్తయిష్యమాణస్య అస్య అభియానస్య ప్రథమః దివసః సేవా దివసః ఇతి సంభావ్యతే. యస్య అంతర్గతం దేశస్య సమస్త ప్రాంతేషు రక్తదాన శిబిరాణి ఆయోజితాని. నవదిల్ల్యాం దళ ముఖ్యాలయే దళాధ్యక్షేణ నితిన నబీనేన రక్తదాన శిబిరస్య ఉద్ఘాటనం విహితం. యత్ర తేన సహ అన్యైః వరిష్ఠ నేతృభిః కార్యకర్తాభిశ్చ స్వయం అపి రక్తదానం సంపాదితం. అపరంచ దిల్ల్యాం ముఖ్యమంత్రిణా రేఖా గుప్తయా ఖాటుశ్యామ మందిరే ప్రధానమంత్రిణః దీర్ఘాయుషే నిరోగతాయై చ హవన పూజనం సమనుష్ఠితం. వార్తాహరాన్ సంబోధయంత్యా తయా ప్రోక్తం యత్ మోదినః సేవాభావస్య ప్రేరణా బలేన దిల్లీ సర్వకారేణ అద్య బహువిధాః జనకల్యాణకారిణః సార్వకారీయ కార్యక్రమాః సమాయోజితాః. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవాయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర. అథ న్యూస్ ఆన్ ఏ

ప్రసార వివరాలు ఉంటారు. ఆకాశవాణి పూట మరి రేపు ప్రసారం చేసే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీశైలం బృందం గానం చేసిన జానపద గేయాలు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేరుశెనగ పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారు పాల్గొంటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 ఆపాత మధురి గీతాల కార్యక్రమం మధురిమ. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్య కళం అంటారు. శ్రీ ఎస్కే భాషిత్ సమర్పించే సుభాషితం 6:30. 6:35 రైతు సంవత్సరంలో గ్రో బ్యాక్ టెక్నాలజీ వివరాలు. 7:15, 7:45, 10:00 తిరిగి 4:00 సాయంత్రం 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7:30 విజయ పథం కార్యక్రమంలో విదేశీ భాషా నైపుణ్యాల్లో ఉద్యోగ అవకాశాలు కొన్ని వివరాలు. 8:00 సమాచార ప్రభాత. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవని విద్యా ఉద్యోగ సంవత్సరం. 8:35 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:30

విషయాలకు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెరల హరి. రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష

వైవిధ్యాలకు ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మంచుపూలు కథానిక అనంతరం చిత్రగీతాలు. 2:30 మీ మాటతో ఓ పాట శ్రోతల టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429538, మరొక ఫోన్ నెంబర్ 2950399. సాయంత్రం 5:30 జానపద గేయాలు. సాయంత్రం 3:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో మిరప పంటలలో పురుగులు నివారణ వివరాలు. ఇంకా వర్షాకాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు నివారణ జానపద గేయాలు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మనోరంజన్ శీర్షికన హిందీ చిత్రగీతాలు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీశైలం బృందం గానం చేసిన జానపద గేయాలు వింటారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
1: 0874-29-5038,
2: మరొక నెంబర్ 29-5039.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30 గంటలకు,
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పునః ప్రసారం.

0: முச்சடா. పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503939.
2: నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకున్నా.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీశైలం బృందం గానం చేసిన జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వ్యవసాయ సూచనలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: లిల్లీ పూల సాగులో చీడపీడల నివారణ గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జెహ్రా సల్మా గారు అందించే వివరాలు వింటారు.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ జెహ్రా సల్మా. నేను పూల పరిశోధనా స్థానం రాజేంద్రనగర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు లిల్లీలో కొత్తగా ప్రబులుతున్న చీడపీడలు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించుదాం. అయితే లిల్లీ అనేది తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్యపరంగా సాగుతున్న ముఖ్యమైన పంటల్లో బంతి, చామంతి తర్వాత లిల్లీని అత్యధికంగా పెంచడం జరుగుతుంది. అయితే కొద్ది సంవత్సరాల నుండి ఈ లిల్లీలో గణనీయంగా దీని విస్తరణం మరియు దీని దిగుబడి తగ్గిపోయింది. దీనికి కారణం కొత్తగా రెండు చీడపీడలు దీనికి ఆశించడం జరుగుతుంది. ఐసీఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ కి ఈ నమూనాలను పంపించడం జరిగింది. అయితే వీటిలో ముఖ్యంగా ఒకటి మొగ్గ ఈగ, బ్లాజమ్ మిడ్జ్. దీనిని కాంటరానియా మాక్యులో పెన్నిస్ ఫెల్ట్ గా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ మొగ్గ ఈగ సోకినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, పూల మొగ్గలపై మొదట నీటి మచ్చల్లాగా ఏర్పడతాయి, ఆ తర్వాత అవి గోధుమ రంగుకి మారి తర్వాత నలుపులోకి మారి చాలా వికారంగా తయారవుతాయి. సో పూ కాడలు కూడా వంకర్లు తిరిగిపోయి ఎండిపోతాయి. సో ఈ విధంగా అయిపోవడం వల్ల మార్కెట్ లో పూర్తిగా వాటికి అసలు విలువ లేకుండా పోతుంది. సో ఈ పురుగుని ఉధృతి అనేది ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ డ్యామేజ్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వేడి ఎక్కువగా ఉండి తేమ శాతం ఎక్కువగా ఉన్న సమయాల్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ బ్లాజమిడ్జ్ పురుగు అనేది ఎలా దాడి చేస్తుంది అంటే, తల్లి ఈగ ఏదైతే ఉంటుందో ఇది సాయంత్రం వేళల్లో లేత పూ మొగ్గల లోపల 6 నుంచి 7 గుడ్లు సమూహాలను పెడుతుంది. తర్వాత ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు, ఏవైతే మ్యాగోట్స్ అంటామో, ఇవి లోపల కణజాలాన్ని పూర్తిగా తింటాయి. ఈ తింటం వల్లే ఈ మచ్చలు మనకి బయటికి మొగ్గలు ఇలా వంకర్లు తిరిగి కనిపిస్తాయి. దీని తర్వాత ఈ లోపల నుంచి తినుకుంటూ పోవటం వల్ల దీని వల్ల మొగ్గలు విచ్చుకునే సమయానికి పూర్తిగా కుళ్లిపోతాయి. తర్వాత కొన్నిసార్లు ఇవి మనం ఎట్లా కనిపిస్తాయి అంటే, నెమటోడ్ ఇన్ఫెస్టేషన్, నులిపురుగు ఇన్ఫెస్టేషన్ లాగా కూడా ఇవి కనిపిస్తాయి. దాంతో మనం కన్ఫ్యూజ్ అవుతాం ఇది ఏది అని. అయితే దీన్ని ఎలా గుర్తించాలంటే, నులిపురుగు వ్యాప్తి చెందినప్పుడైతే

మొగ్గలపైన కాండంపైన ఇలా బొడుపుల్లాగా కనిపిస్తాయి. కానీ ఈ మొగ్గ ఈగ వ్యాపించినప్పుడు ఈ బొడుపులు అనేవి మనకి కనిపించవు. సో వీటి జీవిత చక్రం ఎలా ఉంటుందంటే, ఈ ఈగ మొత్తం జీవితకాలం 14 నుంచి 17 రోజుల్లో పూర్తయిపోతుంది. ఆడ ఈగలు కొత్తగా వచ్చే లిల్లీ మొగ్గల లోపల ఏదైతే నేను చెప్పినట్లు 6 నుంచి 7 గుడ్లు సమూహాలను పెడుతుంది. ఆ తర్వాత దీని నుంచి ఒక 30 నుంచి 48 గంటలలో ఇది పొదుగుతుంది. పొదిగిన తర్వాత ఈ పిల్ల పురుగులు ఏవైతే బయటికి మ్యాగర్డ్స్ అయితే వస్తాయో లోపల కణజాలాన్ని తింటుంది. ఇవి మ్యాగర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పురుగులు దూకే స్వభావం ఉంటుంది దీనికి. సో ఇవి పూల నుండి కింద నేలపైకి దూకుతుంది. నేలలోకి దూకినప్పుడు నేల ఒకవేళ తేమగా ఉంటే అది అక్కడే మట్టిలో కోశ దశలోకి వెళ్ళిపోతుంది, అంటే ప్యూపాగా మారిపోతుంది. ఈ దశలో అది 7 నుంచి 12 రోజుల పాటు ఉండి తర్వాత సాయంత్రం వేళలో ప్యూపా నుండి ఈగలు బయటకు వస్తాయి. ఇవి 3 నుంచి 4 రోజులు బ్రతుకుతాయి. ఈ 3 నుంచి 4 రోజుల్లో ఇవి మళ్లీ కొత్తగా మొగ్గలపై మళ్లీ గుడ్లు పెడతాయి. ఈ విధంగా దీని జీవితకాలం జీవిత చక్రం నడుస్తుంది. అయితే మనం ఈ మొగ్గ ఈగను నివారించడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. దీని నివారణకు పొలాన్ని ముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈగలు సాయంత్రం వేళలో గుడ్లు పెట్టడానికి వస్తాయి కాబట్టి గుడ్లు పెట్టకుండా నిరోధించేందుకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి సాయంత్రం పూట. ఈ ఈగ యొక్క నష్టాన్ని మనం చూడక ముందే ముందు జాగ్రత్త చర్యగా ఈ వేప కషాయాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. గుడ్లు పిల్ల పురుగులు పూల రేగులు లోపల భాగంలో దాగి ఉండటం వల్ల కీటకనాశులు ఎంత కొట్టినా కూడా దాని ప్రభావం అంతగా కనిపించదు. కాబట్టి వెంటనే ఒకవేళ 1-2 పూలు మనకు కనిపించిన వెంటనే కాడలను మొత్తంగా తీసివేసి ఎక్కడైనా కాల్చి పడేయాలి, లేకపోతే వాటిని పూర్తిగా నాశనం చేసి మట్టిలో కప్పి ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల కాల్చి పాడేయటం వల్ల దీని వ్యాప్తిని సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. లిల్లీలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో నాశనం కల్పిస్తున్నది పిండి నల్లి, మిల్లీ బగ్. ఈ పిండి నల్లి అనేది తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ మొత్తం వేరు మొదళ్ల దగ్గర మొత్తం అవి వ్యాపించి ఆకులు మొత్తం కుళ్లిపోయి నల్లగా మారిపోయి మొత్తం మొక్కలు మొత్తం తీసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీనికి ముఖ్యంగా 2 రకాల జాతులు గుర్తించబడ్డాయి. ఒకటి డిస్మోకోకస్ నియోబ్రేవైప్స్, ఇంకోటి ఫెరీసియా వెరిగేటా. ఈ డిస్మోకోకస్ అనేది మైనపు పూతతో కూడిన గుండ్రని ఆకారంలో ఉంటుంది. ఈ ఫెరీసియా వెరిగేటా ఇది శరీరంపై చారలు మరియు చివర 2 తోకలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 పిండి నల్లుల వల్ల ఈ నష్టం అధికంగా జరుగుతుంది. దీని లక్షణాలు చూసుకున్నట్లయితే పిండి నల్లులు సమూహాలు ఆకులు కింద భాగంలో మరియు దుంపలపై దట్టంగా వ్యాపిస్తాయి. ఆకులు పాలిపోయి ఎండిపోవటం ప్రారంభమవుతాయి. ఇవి పెద్ద మొత్తంలో తేనెలాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి కాబట్టి ఇది చీమలను ఆకర్షిస్తుంది మరియు నల్లటి బూజు సూటి మౌల్డ్ పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ తగ్గిపోతుంది. సోకిన మొక్కలు ఎదుగుదల ఆగిపోయి తీవ్రత ఎక్కువైతే మొక్కలు గుంపులుగా ఎండిపోతాయి, చివరికి చనిపోతాయి. అధిక ఉష్ణోగ్రత ఉండి పొడి వాతావరణంలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే దీని యాజమాన్యం పద్ధతులు చూసుకున్నట్లయితే నాటడానికి ముందే దుంపలను సిలికాన్ సర్ఫెక్టెంట్ ఆర్గనో ట్రైసిలికాన్ అనే ద్రావణంలో 0.2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటిలో కలిపి ఈ దుంపలను కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత పొలంలో దాన్ని నాటుకోవాలి. ఇలా చేయడం వల్ల ముందస్తుగానే ఈ పిండి నల్లి ఒకవేళ ఆ పొలంలో ఉన్నా కూడా దీని వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు. పిండి నల్లి సోకిన ఆకులను ఎప్పటికప్పుడు సేకరించి పూర్తిగా నాశనం చేయాలంటే కాల్చి వేసి దూరంగా పడేయాలి. క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా నీటి పారుదల అందించాలి. మొక్క మొదలు దగ్గర క్రౌన్ పార్ట్ లో మరియు వేరు భాగం ఎండిపోకుండా చూసుకోవాలి. తద్వారా పిండి నల్లి కాలనీలను వ్యాప్తిని తగ్గించవచ్చు. మనం సాళ్ల మధ్య నేలను ప్రతి 2 నుంచి 20 రోజుల వ్యవధిలో తరచూ కలియబెట్టాలి. కుర్పీతో మనం కలియబెడుతూ ఉండాలి. దీనివల్ల దీని జీవిత చక్రాన్ని మనం అరికట్టించవచ్చు. పిండి నల్లి ఉధృతి ప్రారంభమైతే మొక్క మొదళ్ల భాగంలో ఫిష్ ఆయిల్ రెజిన్ సోప్ 25% ని ప్రతి 3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి మరియు సిలికాన్ సర్ఫెక్టెంట్స్ అనే ద్రావణం 0.5 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి మార్చి 2 మందులను మార్చి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తూ ఉండాలి. పంట మార్పిడిని కూడా అనుసరించాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం

ఈ పురుగుల యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ చెప్పిన విధానాలను రైతు సోదరులు తమ పంట పొలాల్లో అందరూ కలిసి సామూహికంగా అవలంబిస్తే చాలా వరకు ఈ రెండు ఏవైతే ఈ మొగ్గ ఈగ మరియు ఈ పిండి నల్లి ప్రబులుతుందో ఎక్కువగా దీన్ని మనం నివారించుకోవచ్చు. ధన్యవాదాలు.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ .eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ ప్యాథాలజీ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారు పాల్గొని వేరుశెనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశంకు సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 232408852, మరొక నెంబర్ 232408853, ఇంకో నెంబర్ 29550923. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 వేరుశెనగ పంటల్లో సమగ్ర సస్యరక్షణ అనే అంశం గురించి ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్ర గీతం విన్నాం. ఆనంద చిత్రం కోసం హరిహరం చిత్ర ఆలపించిన వేటూరు గీతం, కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్కేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశో భూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్దితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై. ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరిన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై. ఔర్ యే భీ 3 దశక్ కే బాద్, కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై, టేప్ అవుట్. యే వో దిన్ హోతా హై జబ్ చీప్ డిజైన్ పూరా హోనే కే బాద్ ప్రొడక్షన్ కే లియే చలీ జాతీ హై, లేకిన్ టేప్ అవుట్ కే బాద్ కామ్ రుక్తా నహీ హై. ఉసీ దిన్ అగలే వర్జన్ పర్ కామ్ శురూ హో జాతా హై. ఔర్ భారత్ భీ యహీ కర్ రహా హై. హమారే పహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్

0: बिलियन डॉलर्स का था, जबकि सेकंड फेज का 13.5 बिलियन डॉलर्स तक का हमने तय किया है.
1: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion dollars. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
1: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్కే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ

0: సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే మూడు కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరాంజీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్ షాప్ లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మూడు T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో మూడవది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి రెండు మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్కేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడు T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో మూడవది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వేరుశెనగ పంటల్లో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిషత్ అనుష్ఠానం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353, ఇంకో నెంబర్ 2955092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అనుసంధానకర్త శ్రీమతి కృష్ణసాయి. కార్యక్రమం వినే ముందు ఓ ప్రకటన.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కు స్వాగతం. మన రెండు తెలుగు రాష్టాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజ పంటలలో ముఖ్యమైనది వేరుశనగ. వానాకాలంలో వర్షాధారంగా సాగు చేస్తారు మరియు యాసంగిలో ఆరుతడి పద్దతిలో స్ప్రింక్లర్ల ద్వారా సాగవుతుంది. ఈరోజు వేరుశనగను ఆశించే చీడపీడలు, పురుగులు మొదలైనవి వివరించడానికి మరియు రైతులు వేరుశనగ పంటను ఏ విధంగా కాపాడుకుంటూ అధిక దిగుబడి సాగించాలనే విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారు. వీరు రైతులు అడిగే ప్రశ్నలకు సలహాలు, సూచనలు నేరుగా అందజేస్తారు. రైతులు మరియు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852, మరొక నంబర్ 2324 0852.

0: 53. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ వేరుశనగను ఏ రకమైన పురుగులు మరియు తెగుళ్లు ఆశిస్తాయి వివరిస్తారా?
1: మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము ప్రస్తుత పరిస్థితుల్లో వేరుశనగలో అనేక రకాలైన చీడపీడలు ఆశించి నష్టాలను కలుగజేస్తున్నాయి. అందులో ముఖ్యంగా తెగుళ్ల విషయానికి వస్తే మనకు కాండం కుళ్ళు తెగులు, మొలక కుళ్ళు తెగులు మరియు వేరుకుళ్ళు తెగులు అనేవి నేల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా మనకు కొన్ని రకాల తెగుళ్లు, ఆకుమచ్చ మరియు తుప్పు తెగుళ్లు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇంకా వైరస్ తెగుళ్లు కూడా వేరుశనగను ఆశించి పంటలు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అదేవిధంగా పురుగుల విషయానికి వచ్చినట్టయితే మనకు ఆకుముడత మరియు లద్దె పురుగు మరియు రసం పీల్చి పురుగులు అనేవి ఆశించి వేరుశనగ పంటని అధికంగా నష్టపరుస్తున్నాయి.
0: మేడం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో
0: నమస్కారం అండి. మీరు మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి వస్తున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి.
2: నమస్కారం అండి.
0: నమస్కారం.
2: దివ్యరాణి మేడం గారికి నమస్కారం. మేడం
1: నమస్తే అండి.
2: నా పేరు కే నవీన్ రెడ్డి. మాది తెలంగాణలోనే ఫేమస్ అండి వేరుశనగలో. మోతే మండలం సిరికొండ అండి, సూర్యాపేట జిల్లా.
1: ఓకే చెప్పండి.
2: అయితే మా దగ్గర ఉధృతి, లద్ది పురుగు ఉధృతి సంవత్సరానికి బాగా పెరుగుతుంది మేడం.
1: ఓకే.
2: ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డైపెల్ లాంటి మందులు వాడటం వల్ల, బ్యాసిలస్ ఉంది కదా, ఇవి వాడటం వల్ల తాత్కాలికంగా తగ్గుతుంది కానీ మళ్ళా పెరుగుతుంది. లానెట్ లాంటి మందులు వాడవచ్చా? దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలి మేడం? అదేవిధంగా సింథటిక్ పైల్ప్రైడ్ అంటే ఏంటి మేడం?
1: అంటే మనకి రసాయనాలలో రకరకాల గ్రూప్స్ ఉంటాయండి. సింథటిక్ పైరిథ్రైడ్స్ అని చెప్పేసి, ఆర్గానోఫాస్ఫేట్స్ అని చెప్పేసి రకరకాల గ్రూపులు ఉంటాయి. మనకి ఏంటంటే లద్దె పురుగు ఉధృతిని మీరు మొదటి దశ నుంచి చూసినట్టయితే మనకు స్టార్టింగ్ తక్కువగా, అంటే మనకి పురుగులు పిల్ల దశలో ఉన్నప్పుడు నీమ్ ఆయిల్ తో కంట్రోల్ అవుతుంది. అయితే అవి పెద్దగా అయిన తర్వాత మనకి మీకు విషపు ఎర అనేది ఐడియా ఉంటే, విషపు ఎర బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఈ పురుగులు రాత్రి పూట మనకి నేల నుంచి బయటకు వచ్చి ఆకులు తినడం అనేది జరుగుతుంది. సో దానికోసం పొలంలో విషపు ఎరలు అనేది చాలా బాగా పనిచేస్తాయి. దీనికోసం మీరు 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లం, తర్వాత మోనోక్రోటోపస్ గాని క్లోరోపైరిపస్ గాని 1/2 లీటరు కలిపి ఉండలుగా చేసి సాయంత్రాలు మీరు పొలంలో చల్లాల. సో దీంతో మనకు లద్దె పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, చాలా వరకు తగ్గించవచ్చు.
2: చాలా ధన్యవాదాలు మేడం, మంచి విషయం తెలియజేశారు. థాంక్యూ.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నవీన్ రెడ్డి గారు. మేడం చెప్పిన సూచనలు పాటించి మీరు మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు మేడం. వేరుశనగను ఏ రకమైన పురుగులు ఆశిస్తాయంటే చెప్తున్నారు. పురుగులు మనం తెగుళ్ల గురించి తెలుసుకున్నాము. పురుగులలో తీసుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులు మరియు పొగాకు లద్దె పురుగు. ఇప్పటిదాకా మనకి రైతు అడిగినట్టు పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతి అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. సో పొగాకు లద్దె పురుగు మరియు రసం పీల్చే పురుగులు మరియు పచ్చదోమ అనేది కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వేరు పురుగు యొక్క ఉధృతి కూడా ఎక్కువగా ఉన్నది.
3: ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్లు మరియు వాటి యాజమాన్యం గురించి వివరిస్తారా?
1: అయితే మనం ముందుగా ఏంటంటే నేల ద్వారా ఆశించే తెగుళ్లు ముఖ్యమైనవి మొదలుకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు. అయితే మనకు పంట దశను బట్టి ఈ తెగుళ్లు ఆశించడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పంట వేసిన తర్వాత తొలి దశలో వేరుకుళ్ళు తెగులు మరియు మొదలుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. మొదలుకుళ్ళు తెగులు విషయానికి వచ్చినట్టయితే మనకు మొక్క పంటను నాటిన తర్వాత 30 నుంచి 40 రోజుల దశలో మొక్కను పంటను ఆశించడం జరుగుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల యొక్క మొదల భాగాలు అనేది కుచించుకుపోయి మనము తర్వాత మెల్లిగా ఆ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎండిపోవడం, చనిపోవడం జరిగిన మొక్కని గనక మనం తీసి చూసినట్టయితే నేలలోంచి, మనం శిలీంద్రం యొక్క నల్లని అవశేషాలు అనేది మనము ఈ మొక్కల పైన గమనించవచ్చు. అయితే ఈ తెగులు ఏంటంటే నేల ద్వారా వస్తుంది. మనం ఏంటంటే ఒకే ప్రాంతంలో మనం ప్రతి సంవత్సరం ఇదే పంటను వేయడం అనేది దీనికి ముఖ్య కారణం. అదేవిధంగా మనకు తేలిక నేలల్లో సాగు చేస్తున్నాం కాబట్టి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే బెట్ట ఉండి తర్వాత దశలో మనం ఇరిగేషన్ ఇవ్వడము, ఈ దశలో కూడా తెగులు ఎక్కువగా అధికమవడం అనేది జరుగుతుంది. అయితే దీనికోసం మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటంటే, ఫస్ట్

0: పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాలి. తర్వాత మనము ఏంటంటే విత్తన శుద్ధి. విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యము, ఎందుకంటే మనకు విత్తన శుద్ధి ద్వారా 30 నుంచి 45 రోజుల వరకు మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు. దీనికోసం మనము టెబుకోనజోల్ అనే శిలీంద్ర నాశిని 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం మనకు కాంబినేషన్ ప్రోడక్ట్స్ అంటే 2 రకాల శిలీంద్ర నాశకాలు కలిపి వస్తున్నాయి, పెన్ఫ్లూపెన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది. అది 1 మిల్లీలీటర్ 1 కిలో విత్తనానికి. అయితే మనము ప్రస్తుతం రసాయనాల వాడకం తగ్గించాలి, జీవనయంత్ర పద్ధతులు వాడాలి అని చెప్పేసి మన ప్రభుత్వం కూడా చాలా చెప్తూ ఉంది. సో దీనికోసం మనకి జీవనయంత్రణ కారకాలైన ట్రైకోడర్మా అనే జీవ శిలీంద్ర నాశిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా దీని యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు. తర్వాత మనకి 45 రోజుల తర్వాత మనకు కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మొక్కలో సగభాగం ఎండిపోవడము, తర్వాత మొదళ్ళ దగ్గర మనము తెల్లని శిలీంద్రం యొక్క బూజుని గమనించవచ్చు, తర్వాత మనకి ఆవగింజ పరిమాణంలో ఉండే శిలీంద్ర బూజు తర్వాత దశలో ఆవగింజ పరిమాణంలో శిలీంద్రం యొక్క అవశేషాలు మారి ఇవి ఏంటంటే నేలలో ఏళ్ల తరబడి అనేవి అలాగే ఉండిపోయి మనం పంట మళ్లీ వేయగానే పంట నాశించడం జరుగుతుంది ఈ కాండం కుళ్ళు తెగులు. దీని నివారణకు కూడా మనం ఎలా అయితే మొదల కుళ్ళు తెగులుకి మనము విత్తన శుద్ధి చేస్తామో కాండం కుళ్ళు తెగుల కోసం కూడా మనం విత్తన శుద్ధి చేయాలి. అయితే మనం విత్తన శుద్ధి చేశాక కూడా మనకు తెగులు కనిపించిందంటే టెబుకోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మొదళ్ళు తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఈ తెగులు వ్యాప్తి చెందకుండా మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనకి వేరుకుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు కూడా మనకి నాటిన 30 నుంచి 45 రోజుల వరకు ఎక్కువగా వస్తుంది. దీనికి కూడా మనం విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా ఏంటంటే మనము పంట మార్పిడి, వేసవి లోతు దుక్కులు, విత్తన శుద్ధి చేయడం ద్వారా అదేవిధంగా ట్రైకోడర్మా అనే శిలీంద్ర నాశిని మనము పశువుల ఎరువులో 2 కిలోలు 100 కిలోల పశువుల ఎరువులో కలిపి 10 రోజులు మాగబెట్టి తర్వాత మనం ఆఖరి దుక్కిలో వేసుకున్నట్టయితే ఈ ట్రైకోడర్మా అనేది నేలలో వృద్ధి చెంది ఈ వ్యాధికారక శిలీంద్రాలని అనేది తగ్గించడం జరుగుతుంది.
1: ఓహో, అయితే ఈ మొదలు కుళ్ళు అనేది వేరుకుళ్ళు రెండు ఒకే టైంలో
0: వస్తాయి? దాదాపుగా ఒకే దశలో వస్తాయి. అయితే కొంచెం వాటి యొక్క మనం లక్షణాలను బట్టి ఇది మొదలు కుళ్ళ వేరుకుళ్ళ అని గుర్తించవచ్చు.
1: ఈ రెండు తర్వాత దశ కాండం
0: కుళ్ళు.
1: ఓకే, ఇప్పుడు గాలి ద్వారా ఏ విధంగా తెగుళ్ళు ఆశిస్తాయి దాని యాజమాన్యం కూడా తెలియజేస్తారా?
0: అయితే మనకు గాలి ద్వారా అంటే ఎయిర్ బర్న్ డిసీజెస్ అంటాం మనము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆకుమచ్చ తెగులు ఒకటి, తుప్పు తెగులు ఒకటి. అయితే ఆకుమచ్చ తెగులు చూసినట్టయితే మనకి ముందుగా వచ్చే ఆకుమచ్చ ఉంటుంది, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ. సో ముందుగా వచ్చే ఆకుమచ్చ అంటే 30 రోజుల దశలో 40 రోజుల వరకు వస్తుంది. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ ఏంటంటే 45 రోజుల తర్వాత స్టార్ట్ అయ్యి మనకి పంట చివరి దశ వరకు కూడా వస్తుంది. ఈ ఆకుమచ్చ సోకినప్పుడు ఆకులపైన నలుపు రంగు మచ్చలు ఉంటాయి, చుట్టూ పసుపు రంగు వలయాలు ఉంటాయి ముందుగా వచ్చే వాటిలో. ఆలస్యంగా వచ్చే వాటిలో నలుపు రంగు మచ్చలు ఆకు అడుగు బాగానే ఉండి శిలీంద్రం యొక్క అవశేషాలు ఉంటాయి. తర్వాత క్రమేణా ఇది ఆకుల నుంచి ఈ నెలకు వ్యాపిస్తుంది, తర్వాత కాండంకి వ్యాపించి ఆకులు అనేది మొత్తంగా రాలిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే దాదాపుగా ఆకులన్నీ రాలిపోవడం వల్ల రైతులకి మొక్కలు హార్వెస్ట్ చేసుకోవడం అంటే మొక్కలను పీకడం అనేది చాలా కష్టమైపోతుంది. కాండంకి కూడా ఇది క్రమేణా విస్తరిస్తుంది కాబట్టి. సో దీని నివారణకి ఏంటంటే మనము విత్తన శుద్ధి అనేది దీన్ని కొంతవరకు అరికడుతుంది. అదేవిధంగా మనకు ఆకుమచ్చలు మనకి తొలి దశలు గుర్తించగానే మనం ఏంటంటే క్లోరోథాలోనిల్ అనే శిలీంద్ర నాశిని 400 గ్రాములు 1 ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా టెబుకోనజోల్ అనే శిలీంద్ర నాశిని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే మనకి కొన్నిసార్లు ఆకుమచ్చ తెగులతో పాటు తుప్పు తెగులు కూడా కలిసి వస్తుంది. ఈ తుప్పు తెగులు ఏంటంటే ఆకు అడుగు బాగాన ఇటుక రంగు పొక్కులు అనేది గమనించవచ్చు. అయితే కొంచెం మనకు వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు తర్వాత అదేవిధంగా కొన్నిసార్లు పొడి పరిస్థితుల్లో కూడా ఈ తుప్పు తెగుల్ని ఆకుమచ్చ తెగులతో పాటుగా గమనించవచ్చు. దీనికి కూడా మనము క్లోరోథాలోనిల్ 400 గ్రాములు 1 కిలో ఒక

0: ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ ఆకుమచ్చ తెగులు గాని తుప్పు తెగులుని గాని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: ఓకే, ఇప్పుడు మరి వైరస్ తెగుళ్ళు అంటే ఏంటి, వేరుశనగని ఏ విధంగా ఆశిస్తాయి మేడం, వాటి యాజమాన్యం గురించి కూడా వివరించుతాం.
0: అయితే మనకు వేరుశనగలో 2 రకాల వైరస్ తెగులు ఉన్నాయి, మోగుకుళ్ళు వైరస్ తెగులు, కాండం కుళ్ళు వైరస్ తెగులు. అయితే ఇవి మోస్ట్లీ 45 రోజుల తర్వాత మనము వైరస్ తెగులు అనేది గుర్తించడం జరుగుతుంది, కొన్నిసార్లు 30 రోజుల తర్వాత కూడా వస్తుంది. అయితే ఈ వైరస్ తెగులు సోకిన మొక్కలు ఏంటంటే, మొక్కలు చిన్నవిగా ఉండి ఆకులు చిన్న సైజ్ కి మారుతాయి, అంటే దాని నార్మల్ సాధారణ పరిస్థితి కంటే ఆకులు చిన్నవిగా ఉండి మొక్క ఎదుగుదల అనేది ఉండదు. అయితే ఒకవేళ మొక్క ఎదుగుదల ఉన్నా కూడా మనం ఆ మొక్కను పీకి చూస్తే లోపల కాయలు అనేవి ఏర్పడవు, ఏర్పడినా కూడా చిన్నవిగా ఉండి మనకి అందులో గింజ అనేది ఏర్పడడం జరగదు. అయితే మనకేంటంటే ఈ మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు వచ్చినప్పుడు మొవ్వు భాగం మొత్తం ఎండిపోవడం అనేది జరుగుతుంది, దీని ద్వారా పూత రాదు మనకు, తర్వాత కాయలు అనేవి ఏర్పడవు. ముఖ్యంగా ఈ వైరస్ ఏంటంటే తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తామర పురుగులు అనేవి వాహకాలుగా, ఈ వైరస్ కి వాహకాలుగా పనిచేస్తాయి. మనము ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి అవి మనకు వ్యాప్తి చెందిస్తాయి. అదేవిధంగా కాండం కుళ్ళు వైరస్ తెగులు కూడా అంతే, మనకి కాండం కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది, మొక్క సరిగ్గా పెరగదు, కాయలు ఏర్పడవు. ఈ రెండు తెగుళ్ళు కూడా మనకి ఏంటంటే తామర పురుగు ద్వారానే వ్యాప్తి చెందుతాయి. సో వైరస్ కుళ్ళుకు అనేది మనము రసాయనాలు వాటి కోసము ప్రత్యేకంగా ఏమి లేవు, మనం ఏంటంటే ఈ తెగులు వ్యాప్తిని అనేది అరికట్టాలి. సో కాండం కుళ్ళు వైరస్ తెగులు ఎక్కువగా ఏంటంటే ఆ మనకు పంట లేని సమయంలో ఈ వైరస్ అనేది పార్థినియం అనే వయ్యారి బామ అంటాం కదా మనం, ఈ వయ్యారి బామ మీద ఆశించి మళ్ళీ పంట వేయగానే పంటకు రావడం అనేది జరుగుతుంది. సో మనం ఏంటంటే పొలం గట్ల పైన కలుపు మొక్కలను అనేది ముఖ్యంగా వయ్యారి బామ లేకుండా చూసుకోవాలి రైతులు. అదేవిధంగా తామర పురుగుల యొక్క నివారణ చర్యలను చేపట్టాలి. మనం వీటి కోసం జిగురు అట్టలు ఉపయోగించవచ్చు. అదేవిధంగా చుట్టూ మనం సజ్జ జొన్న లాంటి వాటిని మొక్కలను కూడా చుట్టూ వేసుకోవచ్చు. అదేవిధంగా మనకు థయోమితాగ్జామ్ అనే కీటకనాశిని 100 గ్రాములు 1 ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా ఈ వైరస్ తెగుళ్లను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: ఓకే మేడం, శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, వేరుశనగ పంటలు సమగ్ర సస్యరక్షణ ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇవ్వడానికి మన స్టూడియోస్ కి విచ్చేసి ఉన్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఇంతవరకు మీరు తెగుళ్ల గురించి సమగ్రంగా వివరించారు, ఇప్పుడు వేరుశనగను ఆశించే పురుగుల గురించి తెలియజేస్తారా?
0: అలాగే అండి. అయితే మనము వేరుశనగ తీసుకున్నట్టయితే మనకు మొదటి దశ నుంచి చివరి దశ వరకు అనేక రకాల పురుగులు ఆశించి పంటకు నష్టాన్ని కలిగజేస్తాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మొదటి దశలో పంట వేసిన 30 రోజుల్లోపు మనకు ఆకుగూడు పురుగు. సో ఈ పురుగు అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల పై భాగాన గీకి తినడం, తర్వాత ఆకులన్నీ గూడుగా కట్టుకుని ఉంటాయి, లోపల మన పత్రహరితానంతా గీకి తినడం వల్ల ఆకులు అనేవి మనకు ఒక ఎండిపోయినట్టుగా మనకు చూడగానే చెట్లు ఒక అనారోగ్యంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇలాంటి దశలో మనకు 30 రోజుల్లోపు వీటిని, అంటే ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనము నీమ్ ఆయిల్, మనకేంటంటే 1500 ppm 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కాంబినేషన్, అంటే మనకి 2 రకాల శిలీంద్రనాశలు కలిసిన నొవల్యూరాన్ ప్లస్ ఇండాక్సా కార్బన్ అని చెప్పేసి కీటకనాశిని 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఆకుముడత పురుగు యొక్క ఉధృతిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. అయితే తర్వాత దశలో మనకి వచ్చే పురుగుల్లో ముఖ్యమైనది పొగాకు లద్దె పురుగు. అయితే ఏంటంటే ఈ పురుగు మనకి ఆకుల పైన గుడ్ల సముదాయాలు కనిపిస్తూ ఉంటాయి పొలంలో. అదేవిధంగా మనము ఫిరమోన్ ట్రాప్స్ కూడా మనకి

ఈ పొగాకు లద్దె పురుగుకి ఆకర్షణ బుట్టలు అనేవి మనకు ఉన్నాయి. సో వాటి ద్వారా మనం ఏంటంటే వాటిలో పడ్డ పురుగుల ఉధృతిని బట్టి మనము అది ఆర్థిక పరిమితి

0: నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏంటంటే విషపు ఎరలు అనేది పొగాకు లద్దె పురుగు యొక్క నివారణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎందుకంటే ఈ పురుగులు మనకి పగలు అంతా కూడా మట్టి పెడ్డల కింద ఉండి రాత్రి సమయంలో బయటకు వచ్చి మొక్కను తినడం అనేది జరుగుతుంది. సో మనం రైతులు ఉదయం ఫీల్డ్ లో చూసినప్పుడు మనకి ఎక్కువగా పురుగులు అనేది కనిపించవు. అందుకని చెప్పేసి ఈ విషపు ఎరలు సాయంత్రం పూట మనం ఏంటంటే దీనికోసము 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లము, తర్వాత మోనోక్రోటోఫస్ లేదా క్లోరోపైరిపస్ అనే శిలీంద్రనాశిని 500 మిల్లీలీటర్లు కలిపి మనము ఉండలుగా చేసుకోవాలి, చిన్న చిన్న ఉండలుగా కలిపి. సో వీటిని సాయంత్రం పూట మనము పొలంలో చల్లుకోవాలి. సో మనకి ఎందుకంటే ఉధృతి అంతా సాయంత్రం పురుగులన్నీ బయటకు వస్తాయి ఆకులను తినడానికి. సో మనకు వీటి వల్ల విషపు ఎరల ద్వారా వీటిని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు.
1: ఉండలు అన్నారు కదా, ఎంత సైజు లో చేసుకోవాలి
0: అంటే చిన్నవిగా మనకు ఒక పల్లీ సైజు ఉండలు, పల్లీలు ఎంత పెద్దగా మనకి వేరుశనగ గింజలు ఆ సైజు కొంచెం పెద్దగా ఉన్నా సరే మనకి ఏంటంటే ఉండలు ఉండలుగా చేసుకుంటే చల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది.
1: ఓకే, అయితే ఈ పురుగుల గురించి చెప్తున్నారు కదా, దాంట్లో ఆకుగూడు పురుగు, పొగాకు చెప్పారు,
0: పొగాకు లద్దె పురుగు
1: రెండే ఉంటాయా మేడం?
0: రసం పీల్చే పురుగులు కూడా ఉంటాయండి. రసం పీల్చే పురుగులు ఏంటంటే మనకి తామర పురుగులు మరియు పచ్చదోమని రసం పీల్చే పురుగులు అంటారు. అయితే ఈ తామర పురుగు సోకినప్పుడు మనకి తామర పురుగులు అడుగు భాగాన ఉండి రసం పీల్చడం ద్వారా వెండి రంగు అంటే పైన తెలుపు రంగు మచ్చలు ఆకుల పైన గమనించవచ్చు. మనం ఇందాక తెలుసుకున్నాం కదా వైరస్ తెగుళ్ల యొక్క వ్యాప్తి అనేది తామర పురుగుల ద్వారా, అంటే రెండు రకాల నష్టాలు, రసాన్ని పీల్చుతాయి పత్రహారి దీని ద్వారా మనకు మొక్క అనేది ఎదుగుదల అనేది తగ్గిపోతుంది, అదేవిధంగా వైరస్ తెగుల యొక్క వ్యాప్తిని కూడా చేస్తాయి. సో ఈ పచ్చదోమ కూడా అంతే, మనకి రసం పీల్చడం ద్వారా మనకి ఆకుల చివర్లలో వి ఆకారంలో ఎండిపోవడం అనేది జరుగుతుంది ఈ పచ్చదోమ వల్ల. సో మనకు పొలంలో కనిపించినప్పుడు వి ఆకారంలో ఆకుల చివరలు ఎండిపోవడం చేస్తే పచ్చదోమ యొక్క ఉధృతి అనేది మనం ఉంది అని తెలుసుకోవచ్చు. సో వీటి నివారణకు ఏంటంటే మనము థయోమిథాక్సామ్ అనే మందుని 100 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉధృతిని బట్టి 1 లేదా 2 సార్లు పిచికారీ చేయడం ద్వారా వీటిని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా వీటిని నివారించడానికి రసం పీల్చు పురుగులని మనం విత్తన శుద్ధి కూడా ఇమిడాక్లోప్రేట్ తో చేసుకున్నట్టయితే వీటి యొక్క ఉధృతి అనేది తగ్గించవచ్చు.
1: ఇది తామర పురుగుల్ని ఎలా గుర్తిస్తారు? అది అదంటే
0: తామర పురుగులు అంటే మనకు ఆకుల పైన, అంటే తామర పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి, మనము పురుగు సోకిన ఆకుల పైన ఏంటంటే తెలుపు రంగు మచ్చలు కనిపిస్తాయి, చిన్న చిన్న తెలుపు రంగు చిన్న మచ్చలు కనిపిస్తాయి. అప్పుడు మనం ఆ మొక్కను తీసుకొని మనం ఒక తెల్ల కాగితం పైన మనం కొట్టి చూసినట్టయితే అవి నల్లవిగా ఉండి చిన్న పురుగులు మనకు ఆకుల పైన పేపర్ పైన మనం చూసినట్టయితే పురుగులని గమనించవచ్చు.
1: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోస్ లో ఉన్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నంబర్ 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేడం, ఇందాక మీరు తెగుళ్ళు పురుగుల గురించి చెప్పారు కదా, ఈ రెండు రకాలే ఉంటుందా మన వేరుశనగకి ఇంకేవైనా?
0: అంటే వేరు పురుగు కూడా మనకు ఈ మధ్య కాలంలో బాగానే ఆశిస్తుంది. ఈ వేరు పురుగు వచ్చినప్పుడు ఏంటంటే మొక్క ఎండిపోవడం, అక్కడక్కడ గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోతాయి. సో తర్వాత మనకేంటంటే ఆ మొక్కలను చూసినట్టయితే ఎవరో కట్ చేసినట్టుగా మనకి మొక్కలు కట్ అవుతాయి, వేరు భాగం లోపల ఉండిపోయి మనకు మొక్క పైన అనేది కట్ అయిపోయి ఉంటుంది. సో వీటి యొక్క నివారణకు మనము గుళికలు వేసుకోవాలి. 4-8 గ్రాన్యూల్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. 4-8 గ్రాన్యూల్స్ 6 కిలోలు ఒక ఎకరానికి చల్లుకోవాలి. మనం ఇసుకలో కలుపుకుని చల్లుకోవడం వల్ల ఈ వేరు పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు.
1: ఇవి ఎటువంటి నేలల్లో అయినా ఈ వైరస్ తెగుళ్లు సోకుతుంటాయా మనకి?
0: వైరస్ తెగుళ్లకి మనకు నేలలతో

0: సంబంధం లేదండి. ఎటువంటి
1: ఏ సీజన్
0: నేలలైనా
1: అయినా కూడా.
0: కూడా వైరస్ తెగులు ఎక్కువగా ఏంటంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగుల వ్యాప్తి అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది.
1: ఓకే, సమయం అయిపోతుంది మేడం. ఈ అంశానికి సంబంధించి చివరిగా రైతులకు మీరు అందించే సలహాలు.
0: అయితే మనకు వేరుశనగ పంట అనేది మనము ఎక్కువగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఖరీఫ్ లోను, మనకు ఇక్కడ అయితే చూసుకున్నట్టయితే యాసంగిలో సాగు చేస్తున్నారు. అయితే ఈ సాగు చేసేటప్పుడు రైతులు ఖచ్చితంగా ఏంటంటే పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా సాగుకు ముందు మనకేంటంటే రైతులు దుక్కిలో ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ SSP వేసుకోవడం అనేది కూడా చేసుకోవాలి. అదేవిధంగా జిప్సం కూడా చాలా ముఖ్యమైన పోషకం, సో జిప్సం కూడా 45 రోజుల తర్వాత వేసుకోవాలి. దీనితో పాటు మనము ఈ తెగుళ్ళు పురుగులను ప్రతిరోజు గుర్తిస్తూ మనకు పంటను అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టయితే ఈ పురుగులు తెగుళ్ళు తక్కువ ఉధృతి ఉన్నప్పుడే మనము నివారణ చర్యలు చేపట్టినట్టయితే వీటి వలన మనము రసాయనాల వినియోగానికి అవసరమయ్యే ఖర్చును తగ్గించవచ్చు. అదేవిధంగా దీని ద్వారా మనం అధిక దిగుబడులు పొందవచ్చు. సో అదేవిధంగా నేలలో కూడా మనకి ఏంటంటే ఈ ట్రైకోడర్మా అనే జీవశిలీంద్రనాశిని ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నట్టయితే నేల యొక్క ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. అదేవిధంగా పంట యొక్క ఎదుగుదల కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా రైతులు సకాలంలో సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు అనేది పొందడం జరుగుతుంది.
1: డాక్టర్ దివ్యరాణి గారు, ఇంతవరకు మీరు వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశానికి సంబంధించిన విషయాలను సమగ్రంగా వివరించారు. మీరు వివరించిన విధంగా తగిన సూచనలు పాటిస్తూ రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించి అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలండి డాక్టర్ వి దివ్యరాణి గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.

0: మీరింతవరకు వేరుశనగ పంటల్లో సమగ్ర సస్య రక్షణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కృష్ణసాయి.
1: పక్షియో సేతో ఖేత్కు బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుంధ్ రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హా మాటీ భీ తందురుస్త్ ఔర్ లో పహలీ వాలీ బాత్ కహాన్
2: परम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
5: చిక్కుకున్నాడు.
6: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
7: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత అధిక దిగుబడికి ఖరీఫ్ పంటలలో సుస్థిర వ్యవసాయం, సమగ్ర పోషణ నిర్వహణ గురించి వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నళిని గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూఖ్య. ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. రేపు ఉదయం 6:35 పొలం

0: పత్రికాదారులు కార్యక్రమంలో పత్తిలో యాజమాన్య పద్ధతుల గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీజయ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి రేపు ఉదయం 6:35. రేపు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వ్యవసాయంలో నీటి వినియోగం గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నీటి యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి రేపు రాత్రి 6:50. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంతసేపట్లో వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురానీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు, ఈ సంవత్సరం నెల మొత్తం అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి నురాని గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాని గారు.
3: నమస్కారం.
2: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏంటి?
3: ఇంతకు ముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమం ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో నెలపాటు పోషకాహారం మహ అని చెప్పేసి పోషకాహార మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా 4 రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కరికే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి, దీనిలో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్ళకు కూడా వంటల పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్ళకు కూడా అంటే కొన్ని అపోహలు ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థం అంటే చపాతి తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వసారి అన్నమాట. దీనిలో భాగంగా ఎక్కువ ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడి హమారి జిమ్మేదారి అంటే అంటే మన అంగన్వాడి మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
2: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
3: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో

0: పిల్లలకు సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్లి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి. అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి మన బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
1: రాణి గారు, ఇప్పుడు అదంతా బాగానే ఉంది కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుటే లేచి ఓ రెండు ఇడ్లీ తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం ఒక చపాతి వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్ గా ఉంటుందా?
0: పోషకాహారం అంటే అండి, మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి? అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి అవి ఉండాలి. అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృతులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం. సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకు కూడా. సో ఇది ఉండాలి. అలాగే విటమిన్లు అలాగే మినరల్స్, మనం కూరగాయల ఆకుకూరలో ఉంటాయి, ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మనం రోజువారి జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తా ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాలు నొప్పులు అంటున్నారు. కరెక్ట్ గా స్కూల్లో పిల్లలు అసెంబ్లీ పెడితే ఒక 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటము, లేకపోతే నిలబడలేకపోవటము జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎందుకు, వాళ్ళ జీవన శైలి అలాగుండేది, వాళ్ళు తీసుకునే ఆహారం అలాగుండేది. కానీ ఈ రోజు మనం అన్ని రకాల ఆహారాలు తీసుకోవట్లేదు, మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది, మన జీవన విధానంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహార సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉండాలి, ఆ మిగతా సగంలో ఒక పావు వంతు అన్నం ఉంటే మిగతా పావు వంతులో పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృతులు, అలాగే ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ అన్ని అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కొడ అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
1: మేడం మరి మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు కౌమార దశ, 12 నుంచి 14 15 ఏళ్ల మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగ పిల్లలకి ఒకలాగా కాకుండా, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల ఆహారం న్యూట్రిషన్ ఫుడ్ అందుతోంది?
0: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మూసిపెడుతున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి, ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, అలాగే చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారం ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుడ్డు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజ ధాన్యాలు ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో. అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అనమాట.
1: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడీ మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
0: ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అనమాట. ఇంతకు ముందు ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు, ఇప్పుడు దూరం అవుతుంది, లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే

0: 5 లీటర్ల పాలు, గుడ్లు, అంటే రోజు ఒక గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తాం అన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు, 1 పావు కేజీ వేరుశనగ చిక్కి, 1 పావు కేజీ ఖర్జూరాలు, 1 పావు కేజీ బెల్లము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర బాలింతలకు కూడా ఇస్తామండి.
1: నూరాని గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది. ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత? అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
0: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ గాని, కోడిగుడ్లు గాని, లేకపోతే బియ్యం, కందిపప్పు, నూనె, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అంటే సగం సగం 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును, ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి.
1: పోషకాహారంతో పాటు పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాసోత్సవాల్లో?
0: ఈ మాసోత్సవాల్లో అండి, మేము మనకి రోజువారీ మనం తినడానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి, కొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్లా, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా, మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏవైనా ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్ని కూడా సమతులంగా అన్ని తినాలి అని చెప్పడము, అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు, అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు. ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు పిండిలతోనే చేసేవాళ్ళు, బియ్య పిండో, గోధుమ పిండో ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటివన్నీ, వాళ్లతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్లీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పోషకాహారం మీద శ్రద్ద, అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
1: ఇంతకుముందు మీరు కౌమారదశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ, మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరేమన్నా చెప్తున్నారా?
0: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది. ప్రతి స్టేజ్ లో కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది. అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. ఇది 1000 రోజుల సంరక్షణ అంటాం ముందు మేము, అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు. ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్ గా ఉంటది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద, వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానుకుంటది. ప్రత్యేకంగా కౌమారదశ పిల్లల గురించి మీరు చెప్పారు, ఈ రోజు హై స్కూల్స్కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలుంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా, ఇంకా ఎక్కువే ఉంటారు ఎనిమిక్ గా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, బయటకు వెళ్ళి ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు, అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టొచ్చు, రంగురంగులుగా చేసి పెట్టొచ్చు, అలాగే శారీరక చురుకుతనం, అన్ని మనం పోషకాహారం తీసుకున్నాం కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసే పనులు అలా చేస్తే కూడా లాభం లేదు. ఎక్సర్సైజ్ ఉండాలి, పిల్లలకి పెద్దవాళ్ళకైనా శారీరక చురుకుతనం కూడా ఉండాలన్నమాట. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటది, అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం, సురక్షిత భవిష్యత్ అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం ఏం లేదు. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ.

0: మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
1: చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరిపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
4: శ్రీ పి వెంకట చలపతి గారి నిర్వహణ, ఎం సుధాకర్ మోహన్ వినండి. ముచ్చపందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: ఓం నమో వెంకటేశాయ. నానారత్న కిరీట కుండల ముఖైర్భూషా గణైర్భూషిత శ్రీమత్ కౌస్తుభరత్న భవ్య హృదయ శ్రీవత్స సల్లాంఛన విద్యుద్వర్ణ సువర్ణ వస్త్ర రుచిరో యశంఖ చక్రాదిభిః శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ హరిర్మంగళం. నానా విధమైనటువంటి రత్నములతో పూంచినటువంటి కిరీటము, కుండలము, ఇటువంటి ఆభరణములతో భూషితుడు, శ్రీవత్సాన్ని తన హృదయస్థానంలో ధరించినవాడు, విశాలమైనటువంటి మనోభావాలు కలిగినవాడు, విద్యుత్తు వలె గొప్ప కాంతి కలిగినవాడు, శంఖ చక్ర గదాపద్మమును ధరించి కటిహస్తము అభయహస్తంతో భక్తులతో భక్తులను అనుగ్రహించే ఆ పరమాత్మ, ఆ వెంకటేశ్వర స్వామి వారు మనకందరు కూడా మంగళాన్ని చేకూర్చని అని ప్రార్థిస్తూ, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ముత్యపు పందిరి యొక్క విశేషాలను యథాశక్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోత్సవము అనగా చతుర్ముఖ బ్రహ్మగారే సాక్షాత్తుగా తమ పర్యవేక్షణలో నిర్వహించేటువంటి ఉత్సవము. ఈ సవశబ్దానికి సవము అంటే శబ్దము అని అర్థం. సవము అంటే ఏదో వాద్యాలతో చేసేటువంటి శబ్దం మాత్రమే కాదు, చతుర్వేదాలు అలాగే దివ్య ప్రబంధాది మహాభారత రామాయణాది సత్శాస్త్రాల యొక్క పాఠ ప్రవచనాదులతో నిర్వహించేటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవము. సాధారణ ప్రజలైనటువంటి మనం నిర్వహించే ఉత్సవంలో ఏదో కొన్ని వాద్యఘోషాలు మాత్రమే ఉంటాయి, కానీ సాక్షాత్తుగా అన్ని లోకాలను పాలించి అన్ని లోకాలను సృష్టి చేసేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఉత్సవం అనగా ఇందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. అటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా మనం ముత్యపు పందిరిని ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ముత్యాన్ని మనం ఆలోచిస్తే ముత్యం అనేది శుద్ధానికి, శుద్ధతకు ప్రతీక. ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడే ముత్యాలు ఉంటాయని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే శైత్యం అనగా ముత్యము నీటిలో పెరుగుతుంది, శీతస్పర్శవ త్యాపహ అని మనకు శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా సరే నీటికి శీతస్పర్శ అనేది మాత్రమే ఉంటుంది, అటువంటి నీటిలో పుట్టినటువంటి ముత్యం కూడా శైత్యాన్ని కలిగి ఉంటుంది అని కూడా చెబుతారు. అటువంటి ముత్యపు పందిరి వాహనంలో పరమాత్మ ఇక్కడ మనకు ఏం చేస్తూ ఉన్నారు. అదే పరమాత్మ ముత్యపు పందిరిలో వస్తూ మనకి ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నారు. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నేను కూడా మిమ్మల్ని ముత్యాలుగా మారుస్తానని పరమాత్మ చెబుతున్నారు. మనకు సుభాషితంలో కూడా చెబుతారు, పద్మపత్ర స్థితంతో ఎం దత్తే ముక్త ఫలాశ్రయం. చిన్న నీటి బిందువే, కానీ ఆ నీటి బిందు నీటిలో ఉంటే సామాన్య నీటిగా మాత్రమే మనకు కనబడుతుంది, కానీ అది పద్మపత్రాన్ని ఆశ్రయిస్తే ముత్యంలాగా కనబడుతుందట. ఈ ముత్యాన్ని సంస్కృతంలో మౌక్తికము అంటారు. అంటే పరమాత్మని ఆశ్రయిస్తే మనమందరం కూడా సామాన్యులుగా ఉన్న

0: వారు మనం మౌక్తికంగా మారుతాం, అనగా ముక్తిని పొందుతాము, ఆ పరమాత్మని పొందుతాము అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ ముత్యపు పందిరిని తను అధిరోహించి వస్తూ మనకు ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. మనకు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ముత్యం యొక్క నిర్మాణం ఎప్పుడు అంటే స్వాతి నక్షత్రం యొక్క సుముహూర్తంలో పడ్డటువంటి వర్షపు చినుకు ఇది ముత్యంగా మారుతుంది అని మనం వింటూ ఉంటాం. ఆ విధంగా అటువంటి గొప్పదైనటువంటి శుద్ధమైనటువంటి మౌక్తికం ముత్యాలను ఆ పరమాత్మ యొక్క సేవకు ఇక్కడ వినియోగించారు. ఏదో ముత్యాలను పూంచారో ఆ ముత్యపు పందిరిని అధిరోహించి పరమాత్మ వస్తున్నాడు. ఈ ముత్యాలని కూడా జడము అని మనం అనుకోకూడదు. ఎందుకంటే పరమాత్మ యొక్క సేవకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా లక్ష్మ్యాత్మకం. లక్ష్మీదేవి పరమాత్మను సేవిస్తూ అణు అణువునా కూడా తను సన్నిహితురాలి ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని తను పొందుతూ ప్రపంచంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడిని ఆరంభించి తృణపర్యంత జీవుల వరకు కూడా అందరి కూడా అనుగ్రహిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని మనకు తను ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ముత్యపు పందిరి వాహనాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దేవతలు వీరందరూ కూడా వేదాలకు ప్రతీకలు. ఎందుకంటే ఒక్కొక్క వేదం యొక్క మంత్రం కూడా ఒక్కొక్క దేవతను అవి స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే పరమాత్మ యొక్క శరీరముగా మనం వేదాలను తెలుసుకోవచ్చు. అనగా వేదాలంటే శరీరము, ఆ శరీరము దేవతాత్మకము. శరీరం అంటే శరీరానికి శిరస్సు ఉండాలి కదా, ఆ శిరస్సు ఏది అంటే అది వేదాంత భాగము. వేదం యొక్క చివరి భాగంలో చెప్పేటువంటి వేదాంతం ఏదైతే ఉంటుందో మోక్షానికి కారణమైనటువంటి బ్రహ్మసూత్రాదులు వీటిని వేదాంతము అని పిలుస్తారు. ఆ విధంగా చూస్తే వేదాంతము అనగా అవన్నీ కూడా శిరోప్రాయాలు. అదేవిధంగా శిరోప్రాయమైనటువంటి వాడు కూడా పరమాత్మయే. దేవతలు శరీరమైతే పరమాత్మ శిరస్సు. అటువంటి శిరస్సుపై ధరించేటువంటి మౌక్తిక ప్రాయంగా పరమాత్మ మనకిక్కడ తను దర్శిస్తూ దర్శనమిస్తూ ఉన్నారు. ఎవరైతే పరమాత్మని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ముక్తులవుతారు అని శిష్యులు, గొప్పవారందరూ కూడా కశ్యపాది మహర్షులు ఇత్యాది సత్సంప్రదాయ పరంపర ప్రాప్తులైనటువంటి గురువులందరూ కూడా చెబుతుంటారు. కాబట్టే మనం ఆ పరమాత్మని ఉపాసన చేయాలి, ఆ పరమాత్మని మనం శరణు కోరాలి అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ పరమాత్మని మనం శరణు కోరే సందర్భంలో చాలా విశేషమైనటువంటి మనకు పరమాత్మ యందు భావన ఉండాలి, శరణాగతి ఉండాలి. మనం ప్రపత్తి ఇత్యాది స్తోత్రాలు కూడా మనం చెబుతూ ఉంటాం. కానీ అర్జునుడు చాలా సుందరంగా చెబుతాడు, స్థానే హృషీకేశ తమ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాహ. హే హృషీకేశ, హే ఇంద్రియానికి అభిమాని అయినటువంటి, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ, నిన్ను కీర్తిస్తే చాలు, ప్రపంచమంతా కూడా ఆనందంతో నిండిపోతుంది, మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అటువంటి ముత్యపు పందిరిని అధిరోహించి వచ్చేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వైభవ విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా ధన్యవాదాలు రాఘవేంద్రరావు గారు, మీరు చాలా చక్కటి విశేషాలన్నింటినీ కూడా తెలియజేశారు. ముత్యపందిరి వాహనం గురించి తిరువీధుల్లో భక్తకోటినంతటినీ కూడా కటాక్షించాలి అని పరందాముడు ఆశ్రిత కల్పతరు అయినటువంటి శ్రీనివాసుడు ఉభయదేవేరులతో చక్కగా ముత్యపందిరి వాహనంపై తాను విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే, ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీన అంబుదశ్యామం ఆయతాక్షవలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని ఉభయదేవేరులతో శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ పరంధాముడు వెంకటాద్రి కృష్ణుడై రుక్మిణీ సత్యభావములతో కూడినటువంటి వాడు

చక్కగా వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా తన లీలను ప్రదర్శింపజేస్తూ తాను దివ్య దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క కమనీయమైన స్వరూపము, అలాగే ఉభయ దేవీలతో తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ వివిధ రకములైనటువంటి ఆభరణముల చేత అలంకృతడై స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ సద్భూషాంబరహేతీనాం అని తానే స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరంధాముడు ఆ ముత్యముల యొక్క నిర్మలములైనటువంటి కాంతులన్నీ కూడా వ్యాపించడం చేత ఆ కాంతులను దర్శించి భక్తులు ముక్తులు కావడానికి ఈ రాత్రి వేళ చాలా అనువైనది అనుకున్నాడేమో. చక్కటి ముత్యపందిరి వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వివిధ రకములైనటువంటి కళా బృందములు దేశ నలుమూలల నుంచి కూడా ఆ స్వామిని సేవించి తరించాలి అని వచ్చినటువంటి ఆ కళా బృందములన్నీ కూడా తమ విన్యాసముల చేత స్వామిని సేవిస్తూ ఉంటే అధికార గణమంతా కూడా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కమనీయమైనటువంటి కటాక్షాన్ని పొందాలి అని చెప్పి వారందరూ స్వామిని వేడుకుంటూ ఉంటే అలాంటి ఈ రాత్రి వేళ తిరుమల దివ్యమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉండగా అనేక విధములైనటువంటి ఆభరణముల చేత గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి మూడవ రోజు రాత్రి ముత్యపందిరిలో కూర్చొని విహరిస్తూ భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు. ముత్యపు పందిరి అన్నప్పుడు ఆ ముత్యము స్వచ్ఛత, శాంతి, నిర్మలత్వము, ప్రశాంతత ఇటువంటి వాటికన్నింటికీ కూడా ప్రతీక అని అంటారు. అలా దైవత్వానికి ప్రతీకగా, శాంతికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ ముత్యములు, వేల కొలది ముత్యములు మాలలుగా చేసి చక్కటి ముత్యపు పందిరి వాహనాన్ని కూర్చారు. ఆ స్వచ్ఛమైనటువంటి ముత్యములు తెల్లని గొడుగుల కింద ఆ ముత్యముల యొక్క ఛాయలో, ఆ ముత్యముల యొక్క కాంతిలో ప్రకాశిస్తూ తోరణాలుగా అమర్చినటువంటి ఆ పందిరి, ఆ పందిరి ఎలా ఉందయ్యా అనంటే ఆ ముత్యముల యొక్క కాంతి చేత ఆ కాంతి ప్రకాశించి ఆ కాంతి చేత అది వెన్నెల వర్షంలా మెరిసిపోతూ ఒక అపూర్వమైనటువంటి దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ముత్యపు పందిరి తెల్లని ముత్యాల వరుసలో ఒకదానికొకటి ఒకదానికొకటి ముడిపడి వెల్లని గొడుగుల కింద నల్లని ఆ రేడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే ఆకాశంలో నక్షత్రాల సమూహాలన్నీ కూడా ఒక చోట చేరి వెలిగిపోతున్నాయా, ప్రకాశిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయట. అలాగే ఈ ముత్యములు కూడా ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి చిన్నటి చంద్రబింబంలా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆ పందిరంతటా కూడా శీతలమైనటువంటి ఆ ముత్యములు వెన్నెలను విరాజిమ్ముతూ ప్రకాశంతో దేదీప్యమానంగా ఉంటే ఆ దీపకాంతి ముత్యాల మీద పడినప్పుడు ఆ కాంతి అనేక రెట్లుగా ప్రతిఫలించి పందిరి మొత్తము కూడా దివ్యమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంది అని అన్నారు. అంతటి గొప్పదైనటువంటి ఆ ముత్యపు పందిరిలో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ నిర్మల కాంతితో మరింత తేజోవంతంగా ఈలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి తెల్లని ముత్యముల యొక్క కాంతితో మరింత ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా ఎలా ఉందయ్యా అంటే అలా ముత్యము అనేటటువంటిది స్వచ్ఛత, పవిత్రత, నిర్మలత్వము అనేటటువంటి దానికి సంకేతము అని అన్నాం. మరి ఈ ముత్యం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అది స్వాతి చినుకు అనేటటువంటిది ముత్యము చిప్పలో పడినప్పుడు చక్కటి ప్రకాశవంతమైనటువంటి ముత్యంగా అది తయారవుతుంది. సాధారణమైనటువంటి వర్షం బిందువే, కానీ అది పడవలసినటువంటి స్థానంలో పడడం ద్వారా, అది ముత్యపు చిప్పలో పడడం ద్వారా అమూల్యమైనటువంటి ఒక రత్నంగా అది పరిణమిస్తూ ఉన్నది. అలాగే అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత, అనేక జన్మలలో చేసినటువంటి ఆ కర్మ ఫలితాల యొక్క పుణ్యము పక్వమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. అలాంటి మానవ జన్మను పొంది, ఎందుకంటే జీవాత్మ దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ పరమాత్మను చేరకుండగా ఐహికమైనటువంటి సుఖాల మీద తాను తిరుగుతూ ఉంటాడు. అంటే చేరవలసినటువంటి పరమాత్మను చేరకుండగా తాను ఎక్కడో అనేకమైనటువంటి లౌకిక విషయవాంఛలలో సంచరిస్తూ
చేరవలసినటువంటి పరమాత్మను

0: చేరాడు. అదే ముత్యప్పందిరి వాహనం ఇస్తున్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అనంటే, విశాలమైనటువంటి ఆ విశ్వ చైతన్యం నుంచి పడినటువంటి ఒక అమృత బిందువు ఏ విధంగా అయితే ముత్యంలాగా మారిందో, అలాగే ఆ విశ్వ చైతన్యం నుంచి వచ్చినటువంటి భౌతిక లోకానికి, భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి ఈ జీవి కూడా మానవ శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడి తాను ఒక ముత్యంగా మారాలి. ఆ మానవ శరీరం దేనికి ఉపయోగించాలయ్యా అనంటే, పరమాత్మను సేవించడానికి ఉపయోగించాలి. తాను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడ ఆ స్థానాన్ని పొందడానికి తాను ప్రయత్నం చేయాలి. అది స్వాతి చినుకు ముత్యపు చిప్పలో చేరినప్పుడు ఏ విధంగా అయితే ముత్యంగా రూపాంతరం చెందిందో, దైవానుగ్రహం చేతనే మానవ హృదయంలో ఆ పరిణతి కలిగి భక్తి అనేటటువంటి ముత్యం కలుగుతుంది, ముత్యం పుడుతుంది అని అంటారు. అలా భక్తి పరిపక్వమైనప్పుడు జీవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు. కనుక మానవ జన్మ అన్నది కేవలం ఏదో భౌతిక సుఖాలను అనుభవించడానికి లేదా ఇంద్రియముల యొక్క ఇంద్రియాలని సంతోషపరుచుకోవడానికి అనేటటువంటిది కాకుండగా, ఆత్మ సాక్షాత్కారానికి, ధర్మాచరణకు, అలాగే భగవద్భక్తికి, మోక్ష సాధనకు సాధనము అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తత్వాన్ని తెలియజేస్తూ తన జీవితాన్ని కేవలంగా గడిపేయడం కాకుండా ఒక ముత్యంగా మలుచుకోవాలి. శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ జీవి తాను ఒక ముత్యంగా మారగలగాలి, పరమాత్మను చేరగలగాలి, పరమాత్మను సేవించగలగాలి, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదారవిందములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ పరమాత్మను వేడుకోవాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ, ఆ ముత్యము యొక్క దివ్యమైనటువంటి అంతరార్థము మన జీవితాల్లో కూడా ప్రకాశించాలి అని పరమాత్మ తాను ఉభయదేవేరులతో చక్కగా తిరువేదుల్లో విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు. అలాంటి ముత్యపు పందిరి వాహన విశేషాలను మనము శ్రీమాన్ రాఘవేందర్ రావు గారి ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మనం విన్నట్టుగా ముత్యమనగా స్వచ్ఛతకు, శైత్యానికి ప్రతీక. అందులోనూ కూడా పరమాత్మ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి రావడంలో మరొక అంతరార్థం ఏమిటంటే, ఎప్పుడైతే అజ్ఞానమనే చీకటి అల్లుకుంటూ ఉంటుందో ఆ సందర్భంలో పరమాత్మ అవతరించి వేదవ్యాస హయగ్రీవాద రూపాల చేత తను మనకు అజ్ఞానాన్ని నశింపజేసి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా ఈ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహిస్తూ తన భక్తుల అంతరాలలో నిండినటువంటి నిబిడమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని తను నశింపజేస్తూ సుజ్ఞానాన్ని ప్రసాదిస్తూ పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడు. అలాగే మనము ఆ పరమాత్మని ఇప్పుడు దర్శిస్తూ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పడంలో చాలా ఔచిత్యం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ, ఆ ఒక్క పరమాత్మ, ఆ పరమాత్మను సేవించడానికి కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా, అలాగే పరంపరయా లేకపోతే వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా మరికొన్ని కోట్ల కోట్ల మంది వేరే వేరే చోట కూడా వారు ఆ మాధ్యమాల ద్వారా పరమాత్మని ప్రసాది దర్శిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ యొక్క, పరమాత్మకు మనం కూడా కొన్ని ముత్యాలను సమర్పించాలట. అవి ఏమిటంటే, వాక్కు అనే ముత్యాలు. వ్యవహారంలో కూడా మాటలను మనం ముత్యాలతో పోలుస్తూ ఉంటారు. మనం ఏవైతే చక్కటి మాటలను మాట్లాడతామో, వేదవిహితమైనటువంటి, పురాణ శాస్త్ర విహితమైనటువంటి మాటలను మనం చెబుతామో వాటినే ముత్యాలుగా చెబుతూ ఉంటారు. అటువంటి వాంగ్ముత్యాలను మనం పరమాత్మకి సమర్పణ చేయాలి. అవి కూడా పరమాత్మ ఇచ్చినవే. ఎందుకంటే సృష్టి యొక్క ఆరంభ కాలంలో చెబుతారు, వందే తురంగవదనం శశిబింబ సంస్థం చంద్రావతాతమభుతాత్మకరైజగన్ సమంతాత్ అండాంతరం బహిరపి ప్రతిభాసయంతం శంఖాక్ష పుస్తక సుబోధయుతాబ్జ బాహుం. శంఖము, అక్షమాల, జ్ఞానముద్ర మరియు చక్కటి పుస్తకాన్ని ధరించినటువంటి ఆ హయగ్రీవ పరమాత్మ, ఈ పరమాత్మ యొక్క, పరమాత్మకు అలాగే ఈ వాక్ ముత్యాలకు ఉండేటువంటి విశేషం ఏమిటంటే, తర్వాత శ్లోకంలో శాస్త్రంలో చెబుతారు, నస్తో ముఖాదపి నిరంతరముద్గిరంతం విద్యా అశేషత ఉతాబ్.

0: బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క సాధనకు కావలసినటువంటి ఏవైతే చక్కటి మాటలుంటాయో, వేదము, వేదాంతాలు, మహాభారత, బ్రహ్మసూత్ర, భాగవతాది పురాణాలు, ఈ అన్నిటినీ కూడా అందించిన వాడు పరమాత్మయే. అది కూడా ఆది కాలంలో పరమాత్మ హయగ్రీవ రూపంతో వాటిని అన్నిటినీ కూడా ఏకకాలంలో తను వాటిని ఉచ్చరిస్తూ ఉన్నాడట. సామాన్యంగా మనం మాట్లాడే సందర్భంలో ఒక మాటను లేకపోతే ఒకే భాషను ఒకే భావాన్ని మాత్రమే మనం మన మాటల ద్వారా తెలుపగలము. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏమిటంటే నస్తోముఖాదపి నిరంతరం ఉద్గిరంతం విద్యా అశేషత, అశేషమైనటువంటి విద్యాలను ఏకకాలంలో పరమాత్మ తన ఒకే ముఖం ద్వారా, పరమాత్మకు అనంత ముఖాలున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు, సహస్ర శీర్ష పురుష ఇత్యాదులుగా చెప్పిన విధంగా. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుత శక్తికి తార్కాణమేమిటి అంటే ఒకే ముఖం ద్వారా పరమాత్మ అన్ని వేదాలను అన్నిటినీ కూడా లౌకికాలౌకికమైనటువంటి అన్ని పదాలను కూడా ఏకకాలంలో పరమాత్మ ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వాక్ముత్యాలనే మనం పరమాత్మకి సమర్పించాలి. వాటినే మనం శాస్త్రంలో కూడా చెబుతాము, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ ఏదో నేను కనిపెట్టాను, నేను తెలుసుకున్నాను, నా స్వప్రయత్నంతో నేను చెప్పినటువంటి వాక్యాలు, నా స్వప్రయత్నంతో అల్లినటువంటి వాక్యము, అలా కాదు, ఆ పరమాత్మయే ఇచ్చినటువంటి పదాలు, అక్షరాలు, వాటి యొక్క లక్ష్యాలు, వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క పూనిక, ఇవన్నీ కూడా పరమాత్మ దయతో మనకి ఇచ్చినవే. అటువంటి సద్వాక్యాలను కూడా మనం పరమాత్మకి సమర్పిస్తే పరమాత్మ మనం సమర్పించినటువంటి చిన్నదైనటువంటి సేవను కూడా పరమాత్మ అనంతంగా చేస్తూ మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని మోక్షం ద్వారా మనకు ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఈ ముత్యపు పందిరపై వస్తూ క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్మండితంగః అని చెబుతారు. పరమాత్మ వచ్చే సందర్భంలో ముత్యాలను చెల్లారట. ఎలాగంటే సైకతే, ఏ విధంగా అయితే ఇసుక రేణువులుంటాయో ఆ విధంగా చెల్లారట. లేకపోతే ముత్యాలనే పొడి చేసి ముత్యాలనే ఇసుకగా చేసి అక్కడ వేశారట. ఈ విధంగా పరమాత్మ యొక్క వైభవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మకు సాధ్యం కానిది ఏది? ఎందుకంటే ఒక ముత్యం ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క సేవ కోసం కొన్ని కోట్ల ముత్యాలు అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పరమాత్మను సేవిస్తాయి. అవంతా కూడా దేవతాస్వరూపము, దేవతలే ఆ రూపంలో ఉంటూ పరమాత్మని సేవిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆ ముత్యపు పందిరి మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ముత్యపు పందిరి వాహనంలో గజపుష్పమాల చేత అలంకృతుడైనటువంటి పరమాత్మ, అలాగే తాను కృష్ణావతారంలో ప్రదర్శించినటువంటి లీలా విశేషాన్ని వెన్నెల దొంగగా, వెన్నెను దొంగదనం చేస్తున్నటువంటి వాడిగా, అది కూడా ఒక నిచ్చెనను వేసి దానిని అధిరోహించినటువంటి వాడి, ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నెను దొంగతనం చేస్తున్న వాడిగా దర్శనాన్నిస్తూ ఉన్నాడు ఆయన పరమాత్మ. అలా వెన్నెను దొంగతనం చేయడము అనేటటువంటి తత్వం ఏమిటయ్యా అనంటే అది భక్తి తత్వాన్ని ప్రదర్శించేదే తప్ప ఏదో ఆ అల్లరి బాలుడు చేసినటువంటి చిలిపి పని అనేటటువంటి తత్వాన్ని మనం దర్శించకూడదు అందులో. భాగవతంలో చక్కగా అద్భుతమైనటువంటి ఘట్టానంతటినీ కూడా తెలియజేస్తారు. దాని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అనంటే దాని వెనక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేస్తారు. ఆనాడు గోపకాంతలందరూ కూడా వెళ్లి వెన్న దొంగ అని ఆయన పిలిచి యశోదమ్మకు తాను దొంగలించినటువంటి విధానాన్నంతటినీ కూడా తెలియజేస్తారు వారు. అలా వెన్న దొంగగా ఆ యశోదమ్మ ఆ కృష్ణుని వెన్న దొంగలిస్తున్నాడన్నటువంటి మాట నమ్మలేదు. ఎందుకయ్యానంటే ఇక్కడ వెన్న దొంగతనం చేయడం అంటే ఏమిటి అనంటే కృష్ణుడు దొంగలించేటటువంటిది వెన్న అనేటటువంటిది కాదు, భక్తుల హృదయాలనేటటువంటి నవనీతాన్ని ఆయన దొంగలించేటటువంటి వాడు అని అంటారు.

హృదయాలు అంటే ఈ వెన్న తయారయ్యేటటువంటి విధానం చూస్తే పాలను తీసుకుని దాన్ని కాచి చక్కగా తోడు పెడితే అది పెరుగుగా మారి, ఆ పెరుగు అంటే పాలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి అయితే అది పెరుగుగా మారడం అనేటటువంటిది మరొక స్థితి. అలా పాల నుంచి పెరుగుగా మారేటటువంటి స్థితి పొందిన తరువాత ఆ పెరుగును చిలకడం ద్వారా వచ్చేటటువంటి సారభూతం ఏదైతే ఉన్నదో ఆ సారముకే వెన్న అనేటటువంటి పేరు. అలాగే హృదయం అనేటటువంటిది మొదట అనేక వికారాలతో ఉంటుంది. ఆ అనేక వికారాలతో, ఆలోచనలతో, కోరికలతో నిండిపోయినటువంటి ఆ హృదయాన్ని ఏ విధంగా మదించాలయ్యా అని అంటే చిలకాలి, దానికి ఒక కవ్వం కావాలి. మరి ఏమిటి ఆ కవ్వము అంటే భక్తి అనేటటువంటి కవ్వము. భక్తి అనేటటువంటి కవ్వం ద్వారా ఆ యొక్క మనస్సును, హృదయాన్ని మదించడం ద్వారా ఆ మదనం అనేటటువంటిది ఏమిటి అనంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ చేతనే మనకి ఈ రకమైనటువంటి స్థితి కలుగుతుంది. కనుక ఆ భక్తిభావంతో భగవన్నామస్మరణ చేస్తూ ఎప్పుడైతే ఈ సత్సంగం అనేటటువంటి సాధనతో మనస్సును, హృదయాన్ని చిలుకుతాడో అందులో నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది. అదే వెన్న అన్నారు. అటువంటి దాన్ని తనకు సమర్పించమని తానే స్వీకరిస్తూ ఉన్నాడు స్వామి అక్కడ వెన్న దొంగగా నిలచి. అది అలా మన యొక్క అంతరార్థాన్ని దర్శిస్తే భక్తి అనేటటువంటి తత్వాన్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నింటినీ విడిచిపెట్టవయ్యా, నన్ను శరణు కోరు, నేను నిన్ను ఉద్ధరిస్తానని అన్నాడు. అలా పరమాత్మ తాను దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ అంటే భక్తుడి హృదయంలో ఉన్నటువంటి నిర్మలమైన, నిశ్చలమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే పరమాత్మ వైపు అది తిరుగుతుందో భగవంతుడు అతన్ని కటాక్షిస్తాడు అని అన్నారు. ఎందుకు అనంటే లౌకికంగా అనేకమైనటువంటి విషయాలు, లౌకికంగా చేయకూడనటువంటివి, వినకూడనటువంటివి, తినకూడనటువంటివి, ఇలా అనేకమైనటువంటి విషయాల పట్ల ఆసక్తుడైనటువంటి వాడు తాను పరమాత్మ వైపు తనను తిప్పుకోవడానికి ఉన్నటువంటి స్థితియే ఆ వెన్నెను దొంగతనం చేయడం, అలా వెన్న కరగడము అనేటటువంటిది. అలాంటి స్థితిని తెలియజేస్తూ చక్కగా వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడయ్యా అనంటే సహా

0: హరిం తం శరణం ప్రపద్యే. ఆ స్వామి ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే సహస్రభాను ప్రతిమ ఉపలోహ అని అన్నారు. 1000 సూర్యుల కాంతిని తలపించేటటువంటి రత్న సమూహాలతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనేక విధములైనటువంటి ఆ మణిజాతులకు సంబంధించినటువంటి రత్న విశేషములతో కూర్చిన ఆభరణములన్నీ చక్కగా అలంకరింపజేశారు. పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నీలము, ఇలా ఇంద్రనీలమణులతో ప్రకాశిస్తూ పచ్చలతో దగద్ధగాయమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ కిరీటము, ఆ కిరీటములతో చక్కగా ఆ పుష్పమాలల యొక్క సౌందర్యం చేత తాను దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని నేను శరణు కోరుతున్నాను అని చెప్పి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా స్వామివారి యొక్క కమనీయమైనటువంటి ఈ ముత్యపు పందిరి వాహన సేవ మనకి ఏమిటయ్యా తెలియజేస్తుంది అనంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించమంటుంది. శ్రవణాత్ సర్వపాపజ్ఞం, మననాత్ పుణ్యవర్ధనం, స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం, ప్రేక్షణాత్ మోక్షదం భజే అని అంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వింటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ, పరమపావనమైన గోవిందనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ తిరుమలేశుని ధ్యానిస్తే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, ఆపాదమస్తకము కూడా మననం చేస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన నామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముచ్చప్పు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వి విజయముని స్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ రామగోవిందరెడ్డి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనంపై

0: ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

చిన్నర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా పంతులమ్మ చిత్రం నుండి పాటను అందించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపసి, కన్నాపసి, బాలపసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, అక్షయ్, సునీత, చౌపల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాపసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటాపురం పాసి, ఉమాశంకర్, షాకీర్, షెహజాద్, ప్రవీణ్, రామ్ ఫల్ఫాసి వీరందరి కోసం పంతులమ్మ చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తరువాతి పాట వసంతం చిత్రం కోసం ఉదిత్ నారాయణ, సుజాత బృందం గానం చేసిన పాటను మా కోసం అందించండి అంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు 24 ఇంక్ లైన్ నుండి మండల వెంకటరాజం, వసంత, రాజేశ్వరి, రమేష్, సరిత, అశోక్, లావణ్య, ప్రకాష్, రావణి, వాత్సల్య, సుకృతి, ప్రవర్తి, ఆశ్రిత, కార్తికేయ, వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: కార్యక్రమంలో చేరిగా ఈడియట్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ గానం చేసిన పాటను మాకోసం అందించిన నేను కోరుతున్న శ్రోతలు పాతకొత్తగూడెం నుండి నవీన్, హేమ, సాయి సాత్విక్, ఉమామహేష్ మరియు వీరి మిత్ర బృందం, వీరందరి కోసం ఈ పాట.

కిన్నెరలహరి శ్రోతల తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో సమాచార సంధ్య వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: मीडियम वेव 262.47 मीटर यानी 1143 किलो हर्ट्ज़
1: आकाशवाणी को पकड़ केंद्रम।

మధురిమ ఆపద మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమం ముందుగా పసుపు పారాణి చిత్రం నుండి ఈ పాట.

దోషల చడవని నటనాంకిత జీవని బని నిన్ను కొలిచి ఉన్నవాడ నిన్ను లందుకున్నవాడ

పరులు కురియు అరదిరులు ముడిచి ముంగిలిని విడిచి వెను తిరిగి చూచి చల్ల చల్ల తెల్లెరల చల్లు చల్లు వెన్నెలల నల్లనయ్య కోసం తల్లడిల్లి తల్లడిల్లి అటుగని ఇటుగని అటుగని ఇటుగని తటుకున యమునా తటమున అటు

మధురిమ ఆపాత ముద్ర గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలుంటారు. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతల కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్య కళ. శ్రీ ఎస్కే భాషి సమర్పించే సుభాషితం 6:30. 6:35 రైతు సంవత్సరంలో గ్రో బ్యాక్ టెక్నాలజీ వివరాలు. 7:15 7:45 10:04 తిరిగి సాయంత్రం 6:35 చిత్రగీతాలు. 7:30 విజయపథం కార్యక్రమంలో విదేశీ భాషా నైపుణ్యంలో ఉద్యోగ అవకాశాలు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 తిరిగి సాయంత్రం ప్రసారంలో రాత్రి 8:30 కిన్నెర లహరి. 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 9:30 తిరిగి మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం. మధ్యాహ్నం 2 ప్రసారంలో 12:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మంచుపూలు కథానిక. 2:30 మీమాటతో పాటు శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 08744295038, మరొక ఫోన్ నంబర్ 29503. 5:30 జానపద గేయాలు. సాయంత్రం 3 ప్రసారంలో 6:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో మిరప పంటల్లో పురుగులు నివారణ వివరాలు, వర్షాకాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు నివారణ. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా సర్వభూపాల వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం.

హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 10 గంటలకు మనోరంజన్, హిందీ చిత్రగీతాలు ప్రసార వివరాలు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:02 దాటి 40 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.